క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచూ ఉన్నవి. నా పేరు వంకలపాటి డేవిడ్ రాస్. నేను కనిగిరి స్థానిక సంఘ సువార్తికుడను. మిమ్మలను మా యొక్క స్థానిక సంఘమునకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధన సమయం 10:30. మా సంఘం కనిగిరి ప్రకాశం జిల్లా స్థానికంగా ఉంది. మా ఫోన్ నెంబర్ 9491709979. తప్పకుండా సంఘములో కలుసుకుందాం. ఇట్లు మీ సువార్తికుడు.

క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచూ ఉన్నవి. నా పేరు వంకలపాటి డేవిడ్ రాస్. నేను కనిగిరి స్థానిక సంఘ సువార్తికుడను. మిమ్మలను మా యొక్క స్థానిక సంఘమునకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధన సమయం 10:30. మా సంఘం కనిగిరి ప్రకాశం జిల్లా స్థానికంగా ఉంది. మా ఫోన్ నెంబర్ 9491709979. తప్పకుండా సంఘములో కలుసుకుందాం. ఇట్లు మీ సువార్తికుడు.

క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన సమయంలో దేవుని గూర్చినటువంటి మంచి విషయములను మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు మనతో ఏ విషయాలను చెప్పాలని సిద్ధపరిచి ఉన్నాడో వాటిని మనము చదువుకొని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రియులారా, అందరూ కూడా వాక్యమును సరిగా అనుసరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు ఇస్రాయేలీల గురించి మనం ధ్యానించుకుందాము. ఇస్రాయేలీలు దేవుని పట్ల ఏ విధమైనటువంటి నమ్మకాన్ని ఉంచుకున్నారో, ఏ విధంగా వారు దేవుణ్ణి నమ్మారో వాటి విషయాల గురించి మనం నేర్చుకుంటూ వాటిలో నుండి మనకు దేవుడు ఏం నేర్పుతున్నాడో ఆ విషయమైనటువంటి గుణపాఠములను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. మొదటిగా ఈరోజు ఇస్రాయేలీల గురించి మనం కొంచెం పరిచయం చేసుకుందాం. ఒకసారి చూడండి, ఇస్రాయేలీలకు దేవుడు కనానును వాగ్దానము చేసి ఉన్నాడు, అది మనకందరికీ కూడా బాగా తెలుసు. ఒకసారి ఆ వచనాలను మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనము అబ్రహాం గారికి దేవుడు వాగ్దానము చేసిన వచనాలను చూసుకుందాము. ఆది కాండము 12వ అధ్యాయంలో 6వ వచనము 7వ వచనములో ఈ విధంగా ఉంది. అప్పుడు అబ్రాము షెకెములోనందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. కనానీయులు ఒక దేశంలో నివాసం చేస్తూ ఉన్నారు. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ మనం చూసినప్పుడు ఈ వచనంలోనే దేవుడు అబ్రహాముకు ఒక దేశాన్ని చూపించి, ఈ దేశాన్ని మీకు స్వాస్థంగా నీ సంతానమునకును స్వాస్థంగా ఇస్తాను అని వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే 15వ అధ్యాయం ఆది కాండము 13వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు. నీవు మంచి వృద్ధాప్యందు పాతి పెట్టబడదువు అని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూద్దాం. ఇక్కడ అలాగే ఇంకా ముందుకెళ్ళినట్లయితే 19వ వచనంలో కెనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీలను, రెఫాయిలను, అమోరీలను, కనానీయులను, గిర్గాసీలను, ఇబూషీలను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను. దేవుడు ఒక నిబంధన పాస్ చేసేసాడు. ఇప్పుడు ఆ ఇస్రాయేలి యొక్క ఉనికి ప్రారంభం కాకముందే తన పితరులైనటువంటి అబ్రహాముతో దేవుడు ఒక ఒప్పందాన్ని, ఒక నిబంధనను తయారు చేసుకుని ఉన్నాడు. అదేమిటి అనంటే, నీ సంతానమునకు కనాను దేశాన్ని స్వాస్థంగా ఇస్తాను అనేటువంటి ఒక వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకు చేసినట్లుగా మనం చూస్తాం. అది అలాగనే ఉన్నప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అనంటే, ఇదిగో మీ సంతానము వారు తమది కాని పరదేశమందు 400 సంవత్సరాలు వారు బానిసలుగా ఉంటారు, దాసులుగా ఉంటారు. వాళ్లకు వాళ్ళని నేను బయటికి తీసుకుని వస్తాను. వారు ఎవరికింద అయితే దాసులుగా ఉంటారో ఆ జనానికి నేనే తీర్పు తీరుస్తాను. వారు మిక్కిలి గొప్ప ఆస్తితో బయలుదేరి బయటకు వచ్చేదారు అని చెప్పి దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాలన్నీ బట్టి మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాము. నిర్గమకాండము 13వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. 12వ అధ్యాయం నిర్గమకాండము 36వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసింది గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకునిరి. మనం చూసాం అక్కడ అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏమని మాట్లాడారంటే,
ఇదిగో నీ దేశపు నీ జనాంగము నీ సంతానము తమది కాని దేశంలో పరవాసులుగా దాసులుగా ఉంటారు. అయితే నేను వారికి తీర్పు తీర్చినప్పుడు వారు గొప్ప సొమ్ముతో వారిని బయటికి తీసుకుని వచ్చేదను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వారిని అందరినీ కూడా కొల్లగొట్టి బయటికి వస్తారు అనే విషయాన్ని అబ్రహాముతో దేవుడు వాగ్దానం ముందుగానే చేసి ఉంటాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు ఈ విధంగా నిర్గమకాండంలో నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ వచనాలన్నింటినీ మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు ఇస్రాయేలీల యొక్క ఉనికి చాటించడానికంటే ముందుగానే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు అబ్రహాముతో. అయితే ఆ దేశం విషయమై అబ్రహాము చేసినటువంటి ఆ వాగ్దాన దేశమైనటువంటి కనాను విషయమై ఇస్రాయేలీలు దానిని పొందుకోవడానికి ఎంత నమ్మకంగా ఉన్నారో ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో నుండి మనం ఈ యొక్క పాఠాన్ని ముందుకు తీసుకుని వెళ్దాము. 13వ అధ్యాయము 1 నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము, వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను, వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. ఏమని చెప్తున్నాడు ఒకసారి గమనించండి. ఇదిగో వీరు కనానులోనికి ప్రవేశం అవుతున్నారు ఇక కొద్ది రోజులలో, ఇంకా మరి కొద్ది క్షణాలలో కణానులనికి వీళ్ళు ప్రవేశించబోతున్నారు. అయితే దానికంటే ముందుగా వేగు చూడడానికి కొంతమందిని జనాంగాన్ని పంపిస్తూ ఉన్నాడు ఇక్కడ మోషే. అయితే వేగు చూడడానికి కూడా ఎవరిని పంపుతున్నాడు అని అంటే ఆ యొక్క గోత్రములలో ఉన్నటువంటి ప్రధానులను మాత్రమే ఆయన ఎంచుకొని పంపమని దేవుడు వారికి ఆజ్ఞాపించి ఉన్నాడు, మోషేకు ఆజ్ఞాపించి ఉన్నాడు. అయితే వీళ్ళు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళి చూచి వచ్చిన తర్వాత ఏం చేశారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన పాఠం ఏంటంటే వాగ్దాన భూమి అయినటువంటి కనానును ఇస్రాయేలీలు పొందుకున్నారా పొందుకోలేదా, అయితే పొందుకోక ముందు వాళ్ళు ఎలాగ మనసులు కలిగి ఉన్నారు, ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నారు అనేది మన ముఖ్యం పాయింట్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వాక్యాన్ని వినండి. 14వ అధ్యాయము సంఖ్యాకాండము 1 నుండి మనం చూసినప్పుడు, అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇస్రాయేలీలందరూ మోషే అహరోనులపై సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేమలా చావలేదు, మేము కత్తివాట పడుకున్నట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురు, తిరిగి ఐగుప్తునికి వెళ్ళటం మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుణ్ణి ఒకరిని తాను నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. ఏమని చెప్పుకుంటున్నారు ఇక్కడ ఇస్రాయేలీలు, ఇదిగో మన కొరకు ఒక నాయకుణ్ణి తయారు చేసుకొని మనము వెనక్కి వెళ్ళిపోదాము పదండి, ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి జనాంగం చాలా గొప్పవారు, భారీ కాయులు, నిఫీలీయులు, గొప్ప గొప్ప దేహములు కలిగినటువంటి వారుగా ఉన్నారు, వారి దృష్టిలో మనము మిడతల వలె ఉంటున్నాము, కాబట్టి అక్కడికి వెళ్ళి మనము చావడం కంటే మనం వెనక్కి తిరిగి ఐగుప్తు దాస్యం కింద ఉండడమే మంచిది అని అనుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. చూడండి ఇక్కడ పాయింట్ ఏమిటి అనేటువంటి విషయం మనం గమనించాలి. ఇక్కడ ఏమిటనంటే ఇస్రాయేలీలు దేవుని గూర్చినటువంటి విషయాలు వారికి బాగా తెలుసు, దేవుని యొక్క గొప్పతనము తెలుసు, దేవుడు ఏమి చేయగలడు అనేటువంటి విషయం తెలుసు. ఎందుకంటే వారు అనేకమైనటువంటి సంవత్సరాల్లో అనేకమైనటువంటి దినాల్లో ఐగిప్తులో దేవుడు చేసినటువంటి సూచక్రియలను, అద్భుతాలను, మహిమలను అన్నిటిని కూడా వాళ్ళు చూశారు. దేవుని యొక్క మహిమను వారు చూడలేక భయపడిపోయారు. దేవుడు ఉన్నాడని వారికి రుజువైన తర్వాతనే వారు బయటికి వచ్చారనే విషయం మనకు తెలియాలి. ఫస్ట్ దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు ఏమైనా చేయగలడు అని చెప్పి ఐగిప్తులో ఉన్నటువంటి రాజులను, ఫరో రాజును సైతం కూడా భయపెట్టేసి వారు బయటికి వచ్చేశారు. అయితే ఇప్పుడు వారు విఫలమైపోతున్నారు. దేంట్లో? దేవునిని నమ్మడంలో విఫలమైపోతున్నారు. ఇది మనము నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఇస్రాయేలీలు నమ్మడంలో విఫలమయ్యారు. నిజానికి వారు నమ్మడం లేదంటే దేవుడు లేడని నమ్మలేదా, లేదా దేవుడు ఉండి మనలను రక్షించలేడు అనేటువంటి విషయంలో నమ్మడం లేదా, రెండు విషయాలు బాగా గమనించండి.
ఇస్రాయేలీలకు దేవుడు లేడు అనేటువంటి కోణంలో వారు కనుక ఆలోచన చేస్తే అది వేరే విషయం. దేవుడు ఉన్నాడని వారికి తెలుసు, దేవుడిని చవి చూశారు వాళ్ళు, అయినా కూడా దేవుని కార్యముల మీద వాళ్ళు నమ్మకం లేదు. ఇక్కడ గమనించండి, నాస్తికత్వం సమస్య కాదు. అంటే నాస్తికులుగా ఉండడం అనేటువంటి విషయానికి వస్తే ఇస్రాయేలీలు నాస్తికులేం కాదు, ఎందుకంటే వాళ్ళు దేవుని చూశారు, దేవుని యొక్క కార్యములు అన్నిటిని కూడా వాళ్ళు చవి చూశారు. ఒకసారి సంఖ్యాకాండము 14:22 వచ్చిన ఒకసారి గమనించండి, నేను ఐగిప్తీలోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. ఏం చేశారు వాళ్ళు? ఐగిప్తీలోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను ఆయన యొక్క మహిమను చూసినటువంటి ఆ మనుషులందరూ కూడా 10 మార్లు ఆయన మాట వినక ఆయనను పరిశోధించుతూ వచ్చారు. అలాగే కింద 23వ వచనంలో కూడా, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. ఏం జరగబోతుందో గమనించండి, ఇక్కడ టర్న్ అవుతుంది పాయింట్. దేవుని యొక్క మార్గము అక్కడ వేరుగా అయిపోతుంది. ఒకటి ఏంటంటే వారికి వాగ్దానం చేశాడు దేవుడు ఇశ్రాయేలీలకు శాస్త్రాన్ని ఇస్తానని. ఆ వాగ్దానంలోకి వాళ్ళు ప్రవేశించడానికి వారికి ఎబిలిటీస్ లేవు, వారికి కావలసినటువంటి ఆ యొక్క నమ్మకాలు లేవు. వాళ్ళు ఏం చేశారు? అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప భారీ కాయలు అని చెప్పి భయపడ్డారు. ఇదిగో మనం ఎందుకని ఐగుప్తులోనే ఉండి చనిపోలేకపోయాము, ఇంత దూరం వచ్చి ఇక్కడ చనిపోవాలనా అని. నిజానికి దేవుడు వారికి ఏమిస్తానని చెప్పాడు? దేవుడు వారికి కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. వారి పుట్టక మునుపే వారి పితరులు అయినటువంటి అబ్రహాముతోనే వాగ్దానం చేశాడు. అది చేసేదానికనే ఎన్ని సూచక్రియలు చేశారో ఆ సూచక్రియలన్నింటినీ వీళ్ళు చూశారు. దేవుడిని వారు నమ్మే విషయంలో పొరపడ్డారు, నమ్మే విషయంలో వెనకబడ్డారు ఇశ్రాయేలీలు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే వారు ఆయన మహిమను అద్భుతాలను చూశారా లేదా? నిర్గమకాండం 16:10 ఒకసారి చూద్దాం. అట్లు అహరోను ఇస్రాయేలీల సర్వసమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములలో వారికి కనబడెను. ఇక్కడ కూడా వారు యెహోవా మహిమను వాళ్ళు చూశారు. అలాగే నిర్గమకాండము 40:34 ఒకసారి చదువుకుందాము. నిర్గమకాండము 40:34 మనం ఒకసారి చదువుకుందాము. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలు ప్రయాణమైపోయిరి. అదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైన పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇశ్రాయేలీలందరూ కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘమును మందిరంగా ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగనే జరిగాను. చూడండి ఎంత బాగున్నదో. ఇక్కడ పగలు మేఘస్తంభంగా వారికి తోడుగా ఉన్నాడు, రాత్రి అయ్యేసరికి అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉంటున్నాడు దేవుడు. వాళ్ళు బాగా చూశారు దేవుని కార్యములను. దేవుడు వాళ్ళకి ఎంతగా తోడుగా ఉన్నారో ఆ కార్యములను చూస్తూనే ఉన్నారు. అయితే నిర్గమకాండము 20వ అధ్యాయం ఒక్కసారి గమనిద్దాం. నిర్గమకాండము 20:18 దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞల విషయంలో వాళ్ళు ఎలాగ ఉన్నారో చూద్దాం. నిర్గమకాండము 20:18 మరొకసారి, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ ప్రజల ధూపములను చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లన్నీ, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకుండాట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేసినని ప్రజలతో చెప్పిరి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన 10 ఆజ్ఞలను పలికినప్పుడు ఆయన స్వరము భూమిని కంపింపజేయడం వారు స్పష్టంగా విన్నారు. వారికి ఆజ్ఞలు ఇస్తూ ఉన్నప్పుడు, ఆ భూమిని కంపించినప్పుడు, ఆ విధంగా ఆ శబ్దము వారికి ధ్వని వినబడినప్పుడు
వారు స్పష్టంగా విన్నారు. ఆ ఉరుములు, మెరుపులు, బూరధ్వని సమస్తము వాళ్ళకు శబ్దములు బాగా విన్నారు వాళ్ళు. ఇది గమనించండి, దేవుడు ఉన్నాడని వారికి తెలియదా తెలుసా? దేవుణ్ణి వారు చూసినారా లేదా? ఐ మీన్ అగైన్ ఐ టెల్ యూ, దేవుని యొక్క కార్యములను వారు స్పష్టంగా చూసి గమనించారా లేదా? అంటే వారు దేవుని యొక్క ఉనికిని బాగా చూశారు. కానీ దేవుడు వాగ్దానము చేసిన కణానుని ఇవ్వుటకు అంత బలవంతుడు కాడేమో అని సందేహించినటువంటి వారిని బట్టి దేవుడు బాధపడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనం 14వ అధ్యాయం సంఖ్యాకాండము 23వ వచనంలో చూపించినట్లుగా, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? కానాను దేశాన్ని వారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు వారు దేవుడిని అలక్ష్యం చేశారు. కాబట్టి దేవుడు వారికి చేసిన వాగ్దానం విషయంలో వారిని అక్కడనే తిప్పి వారిని అందరినీ కూడా చనిపోయేంత వరకు ఉండి, అంటే ఆ నమ్మని తరాన్ని అక్కడే నాశనం చేసేసి తర్వాత తరాన్ని వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వారు ఏథియస్టిక్ కాదు, అంటే నాస్తికులేం కాదు. వాళ్ళు దేవుని కార్యములు చూసి కూడా వారు నమ్మలేకపోయారే. చూడండి, నిజంగా వారు ఒక పేరు కూడా పిలిచారు, ఇదిగో యెహోవా అని పిలిచారు వాళ్ళు కూడా. ఇదిగో యెహోవా మాటలు మేము వినలేము, యెహోవా యొక్క మహిమను మేము తట్టుకోలేము అని స్పష్టంగా యెహోవానే అని పలికారు వాళ్ళు. ఒకనొక సందర్భంలో మోషే పైకి వెళ్ళినప్పుడు కింద బూరధ్వనిలు అవన్నీ వాళ్ళు ఉత్సాహాలు చేసుకుంటున్నప్పుడు, ఇదిగో ఐగిప్తులో నుండి మనలను వెతికి తీసుకుని వచ్చిన దేవత ఇదే అని చెప్పి ఆ దూడకు కూడా యెహోవా అని పేరు పెట్టుకున్నట్టుగానే మనం చూస్తాం. ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుడు ఉన్నాడు అని దేవుని కూర్చున్నటువంటి విషయాలన్నీ కూడా కన్నులారా చూసినటువంటి ఇస్రాయేలీలే ఆ విధంగా దేవుణ్ణి అలక్ష్యం చేయడం అనేది చాలా బాధకరం. ఈ విధంగా మనం ఇంకో ముందుకెళ్ళి వచనాలను చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1-3 వచనాలు మనం ఒకసారి చదువుకుందాము. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇస్రాయేలీలు అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఏడుస్తున్నారు అని అంటే, ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారో చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనం, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నిఫీలీలను సంబంధులైన ఆనాకు వంశపు నిఫీలీలను చూస్తే మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమి, వారి దృష్టికి అట్లే ఉంటుమనిరి. ఏం చెప్పారు వీళ్ళు? అక్కడికి వెళ్ళి చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చారు. అది విన్నటువంటి ఈ సమాజం అంతా కూడా ఏమంటున్నారు? ఎలుగెత్తి వచ్చి అహరోను పైన మోషే పైన సనుకుంటున్నారు, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఆ అరణ్య మందు మేమేలా చావలేదు, మేము కత్తివార్త పడుకుంటున్నట్లు యహో మమ్మను ఈ దేశంలోనికి ఏలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళటం మాకు మేలు కాదా అని వారితో అనిరి. గమనించండి, దేవునికి బాగా తెలుసు ఇస్రాయేలీలకు ఏ స్వాస్థ్యాన్ని ఇవ్వాలను, ఎలాగ ఇవ్వాలను. కానీ వారికి ఏది ఉత్తమమో దేవునికి తెలుసని వారు తెలుసుకోలేకపోయారు. అగైన్, వారికి ఏది మంచిదో దేవునికి బాగా తెలుసు, కానీ దేవునికి వాళ్ళ గురించి బాగా ప్రేమ ఉన్నదని వారికే తెలియలేదు.

చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చేశారనంటే భయపడ్డారు. వాళ్ళు రాబోతున్నటువంటి ఆ కనాను దేశంలో యుద్ధాన్ని చూసి భయపడ్డారు. ఆ యుద్ధం చూసి భయపడినటువంటి ఆ భయమే వాళ్ళని ఏం చేసిందంటే ఓడిపోతాము అనేటువంటి భయమే వారిని ఓడిపోయేటట్టే చేసింది. అయితే కాలేబు మరియు యెహోషువా వేరే స్వభావం కలిగినటువంటి వారుగా ఉండి దేవుణ్ణి సంపూర్ణంగా అనుసరించిన వారుగా ఉంటున్నారు. వాళ్ళిద్దరు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములలో నుండి వెళ్ళినటువంటి 10 గోత్రముల వారు చెడ్డ సమాచారం తెచ్చినప్పటికీ ఆ ఇద్దరు మాత్రము మంచి సమాచారం తీసుకుని వచ్చి ఏమన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. 14వ అధ్యాయం 6వ వచనంలో అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగును యెహోషువాయు ఇఫున్నే కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని మళ్ళీ ఏమవుతున్నారు, ఎలుగెత్తి బయటికి వెళ్ళిపోదాం పదా కణానులే నుండి మళ్ళీ మనం ఐగుప్తునకు వెళ్ళిపోదాం పదా అని చెప్పుకుంటున్నటువంటి ఆ సమాజం ఎదుట సాగిలపడిరి మోషే అహరోనులు సాగిలపడ్డారు. అయితే ఈ పరిస్థితిని అంతా చూస్తున్న వాళ్ళిద్దరూ యెహోషువా కాలేబు బట్టలు చింపుకొని 7వ వచనంలో ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఏమంటున్నారు, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశం ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడిరి అని వాళ్ళతో సర్వ సమాజంతో చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు, సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి కలుమడుతుందో ఇక్కడ గమనించండి. వారు కేవలము దేవుని కార్యముల యందు అవిశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు. వారు విశ్వసించలేనందుకనే వారు కణానులోకి ప్రవేశించలేకపోయారు. అందుకు గాను దేవుడు ఏమంటున్నాడు 14వ అధ్యాయంలో 23వ వచనం నుండి, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువుని చేత అతడు పోయిన దేశంలో అతనిని ప్రవేశపెట్టుదునను, అతని సంతానము ఆ సంతతి దానిని స్వాధీనపరచుకును, అమాలేకీలను కణానీయులను ఆ లోయలో నివసించుచున్నారు, రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పొందా నేను. చూడండి ఇక్కడ ఎవరికి మాత్రమే అవకాశం వచ్చింది, ఇక్కడ ఎవరైతే దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచారో, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడ్డారో, దేవుని కార్యములను నమ్మారో వారికి మాత్రమే వాగ్దాన భూమిలోనికి ప్రవేశం ఉంది. గమనించండి ఇది సింపుల్ గా చూసుకుంటున్నాం మనం. ఇక్కడ ఇస్రాయేలీలందరూ కూడా 600,000 కాల్బలం సింపుల్, ఏదో కేవలము కొద్ది జనం మాత్రం కాదు, అది మన ఒక ఊరు మాత్రమే కాదు, 1,000 మంది 2,000 మంది కాదు, దాదాపు 600,000 మంది. వాళ్ళెవ్వరిని కూడా లోపలికి పంపలేదు దేవుడు, కేవలం ఇద్దరి మాత్రమే. అంటే ఐగిప్తీలో నుండి బయటకు వచ్చినటువంటి ఎవరిని కూడా లోపలికి పంపించడం లేదు కణానులనికి, కేవలము ఆ ఐగిప్తులో నుండి బయటకు వచ్చిన వారిని అందరినీ కూడా చంపివేసి ఆ తర్వాత వారికి పుట్టిన 2వ తరాన్ని కణానులోనికి ప్రవేశించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మొదటి తరంలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు యెహోషువా కాలేబును మాత్రము దేవుడు లోపలికి పంపిస్తూ ఉన్నాడు. చూడండి వారికి దేవుడు ఏమి చేశాడో బాగా తెలుసు, 10 తెగుళ్లను బాగా చూశారు వాళ్ళు. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చడము దేవుడు వాళ్ళ కళ్ళెదుటనే చూపించాడు. కానీ వారు దేవుని మార్గాలని సరిగా ఎరగలేకపోయారు. గమనించండి వారు తమ హృదయంలో పొరబడిపోతున్నారు, దేవుని మార్గాలను సరిగా ఎరగలేకపోతున్నారు. నిజానికి దేవుణ్ణి ఎరిగారు కానీ దేవుని కార్యములను ఎరగలేకపోయారు. దేవుని మీద పూర్తిగా వాళ్ళు ఆధారపడే విషయంలోకి వచ్చినప్పుడు వాళ్ళు విఫలమయ్యారు. ఇదిగో దేవుడు మనలను జయింపజేస్తాడో లేదో అనే విఫలానికి, అనగా భయ
ఓడిపోతాము అనేటువంటి భయము చేతనే వారు ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు కదా, హెబ్రీ పత్రిక 3:18-19 చూస్తే, తన విశ్రాంతిలో ప్రవేశింపరాని ఎవరి గురించి వాగ్దానం చేశాను? అవిధేయులైన వారిని గురించే కదా, విధేయులైన వారి గురించి కాదు. ఎవరైతే అవిధేయత చూపారో వారిని గురించే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయారని గ్రహించుచున్నాము. వాళ్ళు ఏ విధము చేత వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో నుండి కనానులోనికి ప్రవేశించలేకపోయారు? కేవలము వారికి ఉన్నటువంటి ఆ అవిధేయత వలన, అవిశ్వాసం వలన వారు కనానులోనికి ప్రవేశించలేకపోయారు. కాబట్టి అవిశ్వాసం కారణంగా వారు లోపలికి ప్రవేశించలేకపోయారని మనం చూస్తున్నాం కదా. అందుకే ఇప్పుడు హెబ్రీ పత్రికలో మన గురించి కూడా ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో సహోదరులారా, 3:12 ప్రతి దినం ఒకరినొకరు ప్రోత్సహించుకోండి అని మనకు దేవుడు ఆయన యొక్క పనిని అప్పగించుతూ, హెబ్రీ పత్రిక 3:12 సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టువి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, జీవం గల దేవుణ్ణి విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త పడుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయంలోను కఠిన పరచుకునకూడని ఆయన చెప్పాను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడుకున్నట్లు నేడు అను సమయము ఉండగానే ప్రతి దినము ఒకడినొకడు బుద్ధి చెప్పుకోండి. ఎందుకంటే అవకాశం ఉంది మనం మళ్ళీ తొలగిపోవడానికి. పాపం అనే ఒకటి ఒక భ్రమ చేత మనము వెళ్ళిపోతున్నాం, మళ్ళీ దేవుని దగ్గర నుండి దూరంగా దేవునికి కోపం పుట్టించే వారిగా పోతున్నాం మనం. ఆ యొక్క భ్రమ చేత మనం ఎవరు తప్పించుకొని పోతాము, కఠినపరచబడుతున్నామేమో అని చెప్పి సమయం ఉండగానే ప్రతి దినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు ఏలయనగా మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే మనం ఏమవుతాము, మనకు ఇచ్చినటువంటి వాగ్దానంలో మన పాలి వారసులు అవుతాం. ఒకవేళ అంతము మట్టుకు గట్టిగా చేపట్టలేకపోతే మనం కూడా క్రీస్తులో పాలి వారం కాలేము. నిజంగా గమనించండి, విని కోపం పుట్టించిన వాళ్ళు ఎవరు? మోసే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరే కదా. ఎవరండి దేవునికి కోపం పుట్టించింది? దేవుని కార్యములను చూసి దేవుని యొక్క ద్వారముల ద్వారా ఆ దేవుడు నడిపించినటువంటి విధానం ద్వారా నడిపించబడినటువంటి వారే కదా దేవునికి కోపం పుట్టించింది. అందుకే ఆ కార్యములను చూసిన వారే తప్పు ద్వారం పడినప్పుడు, అవిధేయులైనప్పుడు నేడు అని సమయం ఉండగానే మనం కూడా జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఆ దుష్ట హృదయం మనలో కూడా పుట్టచ్చేమో. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఇదిగో క్రీస్తునందు మీరు పాలి భాగస్థులు అవుతారు, క్రీస్తులో ఆర్జ్యంలో మీ అనగా పరలోకంలోనికి మీరు వెళ్తారు అని దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ విశ్రాంతిలోనికి మనం కూడా ప్రవేశించలేకపోతున్నామేమో గమనించండి. ఇదిగో అక్కడే మాట చెప్తాడు. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే 4:4 హెబ్రీ పత్రిక 4:4 ఒక మాట చెప్తాడు దేవుడు మన గురించి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 4:1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకనూ నిలిచి ఉండగా మనకు, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందాము. ఇప్పుడు మనకు భయం కలగాలి, మనకు కూడా ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానంలో ఆ విశ్రాంతిలో మనం కూడా ప్రవేశించలేకపోతామేమో. ఆ భయం చేత మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడి భయపడుతూ ఉందాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు. ఎవరైతే విని విధేయత చూపించి బాగా ఉన్నారో, ఎవరైతే బోధించుతూ ఉన్నారో, వాళ్ళ యొక్క మాటల ప్రకారం వాళ్ళు నిలకడగా లేకుండా పోయారు. అందుకే ఆ వాక్యం వారికి ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. గమనించండి, వారు వినిన వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు. ఒకరికొకరు వాళ్ళు బాగా విని దేవుని ఎందు విధేయత చూపిన వారితో వీళ్ళు కలిసి ఉండలేకపోయారు. అందుకే నేడు అనే ఒక శబ్దం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ ఉండండి అని దేవుడు మనకిప్పుడు ఆజ్ఞాయిస్తున్నాడు. చూడండి, అవిశ్వాసము చేతనే వారు విశ్రాంతిలోనికి వెళ్ళలేకపోయారు అని అంటే
అవిశ్వాసం అనేటువంటి పదాన్ని మనం ఆలోచించేద్దాం. నిజానికి వారు ఏ కారణం చేత వారు కనానులోనికి ప్రవేశించలేకపోయారు? అవిశ్వాసము అవిధేయత కారణం చేతనే వారు కనానులోనికి ప్రవేశించలేకపోయారు. చూడండి, దేవుడు వారిని వారు సరిగా విధేయత చూపలేదు, నా మార్గములకు నన్ను నిర్లక్ష్యం చేశారనే చెప్పాడు. కానీ వారు నాస్తికులు, వారికి దేవుని గురించి తెలియదు అని ఎప్పుడు చెప్పడం లేదు. సేమ్ మనలాగానే ఇప్పుడు మనకు కూడా దేవుని గురించి బాగా తెలుసు, దేవుని గురించి బాగా చేసుకుంటున్నాం. కానీ మనకు కూడా భయం కలుగుతుందేమో ఒకసారి. లోకంలో నుండి బయటికి వచ్చినప్పుడు, సంఘంలో మనం ఉంటున్నప్పుడు, మనకు కూడా సంఘంలో రాబోతున్న పరీక్షలలో, సంఘంలో ఉన్నటువంటి ఆ ఎదుగుదలలో, ఆ యొక్క పోరాటంలో, ఆ పరుగు పందెంలో మనకు కూడా భయం కలుగుతుందేమో. చూడండి, భయము మనల్ని ఓడిపోయేటట్టు చేస్తుంది, దేవుని నుండి దూరం అయ్యేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఓడిపోతామేమో అనే భయమే మనల్ని ఏం చేస్తుంది అంటే ఓడిపోయేటట్టు చేస్తుంది అనే విషయం గమనించండి. నిజానికి అక్కడ ఎవరిద్దరు మాత్రమే దేవుని కార్యంలో చక్కగా నమ్మారు, విశ్వసించారు? కాలేబు, యెహోషువా మాత్రమే చక్కగా దేవుని గూర్చినటువంటి విషయంలో జాగ్రత్తగా ఆయన మాటలకు విధేయత పడ్డారు. ఆయన చూపించిన ప్రతి కార్యమును నమ్ముతూ ఆ వాటినే సాక్షులుగా తీసుకుని వచ్చి చెప్తున్నారు. నిజానికి దేవుడు తమకు ఆజ్ఞాపించిన దేశాన్ని స్వాధీనము చేసుకోలేమోనని, దేవుడు తమకు ఆజ్ఞాపించిన దేశాన్ని వారు స్వాధీనం చేసుకోలేరేమో ఏమో అని వాళ్ళు భయపడ్డారు. ఆ భయం చేతనే వాళ్ళు ఏమయ్యారు అంటే, వారిని మళ్ళీ బానిసత్వానికి, అనగా ఐగుప్తులోనికి తిరిగి పారిపోవాలనిపించేలా చేసింది. ఎందుకంటే తమ బానిసత్వంలోనే వారు మరింత సురక్షితంగా ఉన్నారేమో బహుశా. ఆ ఐగుప్తు బానిసత్వంలోనే చాలా సంతోషంగా ఉన్నారేమో వాళ్ళు. రాబోతున్నటువంటి ఆ శ్రమలకు, ఆ పోరాటాల కంటే బానిసలుగా ఉండడమే మేలు అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే వారు ఏమయ్యారంటే, తిరిగి ఐగుప్తులోనికి మనం వెళ్ళిపోదాం పదా, మన కొరకు ఒక నాయకుడిని తయారు చేసుకొని మనము ఐగుప్తులోనికి వెళ్ళిపోదాం అంటూ, వాళ్ళ కోసము ఒక నాయకుని తయారు చేసుకొని తిరిగి మళ్ళీ బానిసలుగా ఉండడానికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు వాళ్ళు. చూడండి, ఒక భయం వలన ఏం చేస్తున్నామంటే, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేకపోతూ ఉన్నాం. ఇదిగో ఒక తలాంత గురించి మీకు చెప్పాలి. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు ముగ్గురు గురించి పరిచయం చేస్తాడు యేసుక్రీస్తు. 25వ అధ్యాయం 24వ వచనంలో, తర్వాత ఒక తలాంత తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడును అయిన కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక భయపడి ఏం చేశాడు, భయపడి వెళ్ళి తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను. అందుకు అతని యజమానుడు ఏమన్నాడు, వాడిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నీవు విత్తని చోట కోయివాడును, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడునని నీవు ఎరుగుదువా? ఏం జరుగుతుంది ఇక్కడ? ముగ్గురికి 3 తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంత ఇచ్చాడు. ఈ 5 తీసుకున్నవాడు, 2 తీసుకున్నవాడేమో వాడికి డబుల్ సంపాదించుకొని ఉన్నాడు. కానీ ఒకటి ఇచ్చిన వాడు ఏం చేశాడు అంటే, వాడికి ఇచ్చినటువంటి దానిని దాపెట్టాడు. దానికి కారణం ఏంటి, భయపడ్డాడు. ఇదిగో నేను భయపడి, నువ్వు కఠినుడివే, నువ్వు విత్తని చోట కొయ్యాలని చూస్తున్నావు, చల్లని చోట పంటను కూర్చుకోవాలని చూస్తున్నావు, నువ్వు కఠినుడివి, అందుకే నేను భయపడి వెళ్ళి భూమిలో దాచిపెట్టాను, ఇది నువ్వు తీసుకుని వెళ్ళిపో. వేస్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ. అందుకు అతని యజమానుడు ఏమన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా, నీ సోమరితనం, పోరాడాలి అనేటువంటి ఆ యొక్క విశ్వాసం నీలో లేదు, దేవునికి విధేయత చూపించి ఆ కార్యములు జరిగిద్దాము అనే విశ్వాసం నీలో లేదు, అందుకే భయపడిపోతున్నావు. నీవు రాబోతున్నటువంటి ఆ పోరాటాలను పోరాడలేక సోమరితనం అడ్డుపెట్టుకొని దేవునికి ఎదురు నుండి పక్కకి వెళ్ళిపోయి భయపడి దాచిపెడుతున్నావు. అందుకే ఇక్కడ యజమానుడు ఏమన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు అని నీవు ఎరుగుదువా? అలాగే 27వ వచనంలో, అట్లయితే నీవు నా సొమ్మును సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకున్నందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి, 10 తలాంతులు గల వానికి ఈయుడి, కలిగిన ప్రతి వానికిని ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును
ఏమంటున్నాడు ఇక్కడ, ఒకవేళ నేను అలాగే అలాంటి వాడమని నీవు ఎరుగుదువా, ఇరిగినట్లయింటి నువ్వు వెళ్ళి సహకారులకు ఇచ్చినంటే అది వాళ్ళు వాళ్ళైన వాడుకునేది కదా, నీ దగ్గర పెట్టుకొని దాని సోమతనంతో దాన్ని పాతి పెట్టి దాని వల్ల యూజ్ లేకుండా చేసేసావే. గమనించండి ఇక్కడ ప్రియులారా, దేవుడు మనకు ఇవ్వబోతున్న వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి మనం భయపడుతున్నాం, దేవుడు మనకి ఇవ్వాలని నిశ్చయించుకున్న దాన్ని మన సోమర్తనం వలన ఎదుర్కోలేకపోతున్నాం. ఇక్కడ కారణాలు ఏవీ లేవు, నీకు దేవుని గురించి బాగా తెలుసు. ఇదిగో వాళ్ళకు బోధించినట్లుగానే నీకు బోధించబడుతుంది, ఇప్పుడు వాళ్ళకు చెప్పినట్టుగానే బైబిల్లో నీకు గురించి నీకు కూడా చెప్తూనే ఉంది. చూడండి తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి చదువుదాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, 12వ వచనంలో మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలుగు నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోహంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుంచుండవలనని మనకు బోధించుచున్నది. ఏమని బోధించుతున్నది ఇక్కడ? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనకు భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతను కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచూ ఉన్నది. మనకేమని బోధించుతున్నది, ఎందుకోసం బోధించుతున్నదో చెప్తున్నాడు ఇక్కడ. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమై దేవుని యొక్క మహిమ ఎదుట ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవలనని మనకు బోధించుతూ ఉన్నది. ఇది మనం ఉండాల్సినటువంటి విషయం. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురుచూస్తూ ఈ లోకంలో మనం చదిగా ఉండాలి. అలా లేనప్పుడు మనకేమైపోద్ది అంటే సోమరి వల్లే మనం కూడా భయపడి ఎన్నికి వెళ్ళిపోతాం, మనకు చేసిన వాగ్దానంలో మనము నెరవేర్చుకునే వారుగా లేకపోతాం. ఇదిగో దేవుడు ఏమో వాగ్దానం విషయంలో నమ్మకంగానే ఉన్నాడు, ఇదిగో నేను నా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనే మాట మనకు తెలుసు. దేవుడు మనకు చేసిన వాగ్దానం విషయంలో చాలా నమ్మకంగా ఉంటున్నాడు, మనమే ఏమవుతున్నామంటే ఆ యొక్క వాగ్దానం విషయంలో నిరీక్షణ సరిగా లేకుండా పోతున్నాం. కారణం ఏంటి? ఈ లోకంలో రాబోతున్న నిరీక్షణ విషయంలో, ఈ లోకంలో ఉన్నటువంటి యుద్ధాలతో పోరాటాలతో మనము దేవుని మీద ఆధారపడుకోకుండా, దేవుని కార్యములను మనము విశ్వసించుకోకుండా మన యొక్క శక్తితో ఆధారపడుతున్నాం కావున మనం భయపడిపోతున్నాం. మన వల్ల కాదేమో, మనం చేయలేమేమో, మన వల్ల ఏమైపోద్దో ఏమో అని మనం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము? ఆనాడు ఆ ఇశ్రాయేలీయులు తిరిగి బానిసత్వమే మేలు అనుకొని వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారే, అలాగే మనం కూడా తిరిగి మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోవడమే బాగుందనుకుంటున్నాం. కారణం ఏంటి? సంఘంలో బాగలేదు, సంఘంలో కఠినంగా ఉంది, సంఘంలో కఠినమైన పరిస్థితులు ఉన్నాయి మనకు. ఇదిగో అందరినీ బాగా ఓర్చుకోవాలి, అందరి దీర్ఘశాంతం కలిగి ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విషయాలలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి, సంఘంలో క్రీస్తు మాదిరి ప్రకారం ఉండాలి, ఆయన అడుగుజాడలో నడవాలి, ఇవన్నీ మనకు అవసరం లేదు. వీటన్నిటిని మనం చేయాలంటే కష్టం. కావున మనమేమవుతున్నామంటే ఒకటి సంఘంలో నుండి వెనక్కి వెళ్ళిపోతున్నాము, లేదా సంఘాన్ని మార్చేసుకుంటున్నాం. సంఘాన్ని ఏం చేస్తున్నామంటే లోకం తీరున మార్చేసుకుంటున్నాం సంఘాన్ని సైతం. అందుకే ఒక శిష్యుడు పరిపూర్ణుడు కావాలంటున్నాడు దేవుడు. చూడండి చాలా విషయాలు మనకు దేవుడు నేర్పుతూనే ఉన్నాడు. ఈరోజు మనకు ఒక పోలిక ఉంది, మనము ఒక ఉదాహరణ ఉంది మన అందరికీ కూడా. ఇదిగో క్రీస్తు ప్రభువారు మనకు ఎగ్జాంపుల్. ఇదిగో ఆయన ఎలాగైతే తనకు చేసినటువంటి వాగ్దానం విషయంలో చక్కగా ఉండి నెరవేర్చుకొని తండ్రి వద్దకు చేరాడో, ఆయన మనకు చేసిన వాగ్దానం విషయంలో మనం కూడా చక్కగా ఉండి క్రీస్తుతో పాటు యుగ యుగములు సమస్తమును నెరవేర్చిన తర్వాత పరలోకంలో కూడా ఆయనతో పాటు బాగుంటా. మనకు ఒక మాదిరి ఎవరున్నారంటే, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఎవరున్నారంటే యేసుక్రీస్తు ఉన్నాడు. గమనించండి ఇవేవి మనకు అవసరం లేకుండా పోతుంది. మొదటి కొరింది పత్రిక 9వ అధ్యాయంలో 24వ వచనంలో మనకు విషయం చెప్తుంటాడు. మంచి పోరాటం పోరాడండి, పరుగు పందెంలో పరిగెత్తు ప్రతి వాడును కూడా బహుమానం కొరకే పరిగెత్తాలి.
కాబట్టి నువ్వు పరిగెత్తు. దేనికోసము? బహుమానం కొరకు. నీకు అన్ని విషయాలలో శోధనలు కలుగుతూ ఉంటాయి. బహుమానాన్ని ఎదుర్కొనే విషయంలో అన్ని శోధనలు వస్తూ ఉంటాయి. అయితే నువ్వు పరిగెత్తుతూనే ఉండాలి. నీ సర్వ శరీరాన్ని నీవు అదుపులో పెట్టుకొని పరిగెత్తాలి. అక్కడ ఒక మాట ఉంటుంది, మితంగా పరిగెత్తాలి అని. నేను అన్ని విషయంలోనూ మితంగా ఉన్నాను. నా శరీరాన్ని నన్ను నేను సమస్తమును దూరం చేసుకున్నాను అంటాడు. ఇది నిజమైనటువంటి క్రైస్తవులకు ఉండాల్సినటువంటి విషయం. ఇక్కడ చూడండి, మనం ఒక ఉదాహరణ చూసుకున్నాం. ఇక్కడ ఐగిప్తులో నుండి బయటకు వచ్చిన వాళ్ళు కనానులోనికి చేరాలనేటువంటిది దేవుని యొక్క నిర్ణయం. కానీ అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయారే. కారణం ఏంటి అని తెలియాలి మనకు. ఇదిగో, అవిధేయత వల్లనే వాళ్ళు వెళ్ళలేకపోయారు. అవిశ్వాసం వల్లనే వారు వెళ్ళలేకపోయారు. అవిశ్వాసం అంటే దేవుని కార్యములు ఎరగలేక వాళ్ళు వెళ్ళలేదా? అసలు దేవుడే లేదని లేడు, దేవుడు అనేటువంటి ఆయన మనకు లేడులే అని చెప్పి వాళ్ళు అవిశ్వాసులు అయిపోయారా? కాదు, దేవుని కార్యములు బాగా చూశారు వాళ్ళు. కానీ దేవుడు ఆ విధంగా చేయగలడో లేదో అని చెప్పి వాళ్ళు నమ్మలేకపోయారు దేవుని కార్యములను. గమనించండి, వాళ్ళు దేవుని యొక్క మహామహిమను బాగా చూశారు. సైన్యములు ఎన్ని ఉన్నప్పటికీ ఆ సైన్యములను అందరినీ కూడా ఎదిరించగల శక్తి దేవునికి ఉన్నదనే విషయం వాళ్ళకు అర్థం కావాలి. ఆ మహిమలను అన్నింటిని కూడా చూసినప్పుడు మహా గొప్ప వాళ్ళు ఎంతమంది వచ్చినా దేవుని ఎదుట సాటి కారు అనే విషయం వాళ్ళకు అర్థం కావాలి నిజానికి. కానీ వాళ్ళు కనానులోనికి వాళ్ళు ప్రవేశించలేకపోయారు. కేవలము వారు దేవుని కార్యములను దేవుని కార్యముల విధంగా చూడలేకపోయారు. దేవుణ్ణి అడిగారు కానీ దేవుని మార్గాలను దేవుని మార్గాల విధంగా తెలుసుకోలేకపోయారు. ఇదిగో, వారు అక్కడికి వెళ్ళి కనానులో ఉన్నటువంటి వారితో యుద్ధం చేస్తే దేవుడు వారికి స్వాస్థాన్ని ఇస్తాడు. దానిని సాధించి వాళ్ళు తీసుకోవాలి అనేది దేవుని నిర్ణయం. కానీ వాళ్ళు ఏం చేశారంటే అందులో దేవుని మీద ఇష్టపడలేకపోయారు. దేవుడు దాన్ని నెరవేరుస్తాడో నెరవేర్చలేడో, ఆ యుద్ధములు మనకే ఎలా అనుకుంటూ దేవుని దగ్గర నుండి వెళ్ళిపోయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి దాని విషయంలో దేవుడు వాళ్ళను సంతోషపడలేదు. వారిని ఎలాగైనా అరణ్యంలో రాల్పివేయాలని వాళ్ళని 40 సంవత్సరములు అరణ్యంలోనే తిప్పేశారు దేవుడు. గమనించండి, ఈనాడు మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈరోజు మనం కూడా బైబిల్ చదువుతూ ఉన్నాము, ఈరోజు మనం కూడా లోకంలో నుండి సంఘంలోనికి వచ్చేసాము. అయితే లోకంలో రీతిగానే మనం కూడా లోకంలో ఉన్నవారు దేవుణ్ణి ఎలాగైతే నమ్మలేకపోతూ ఉన్నారో, దేవుని కార్యములను చూడలేకపోతూ ఉన్నారో, ఈరోజు మనం కూడా దేవుని కార్యములను చవి చూస్తూ కూడా దేవుని ఎందు ఆధారపడలేక దేవుని కార్యముల విధంగా జరిపించలేకపోతే మనము సంఘంలో ఉన్నా కూడా వ్యర్థమే. అందువలన దేవుడు మనల్ని గురించి సంతోషపడడు. అందువలన దేవుడు మనల్ని చూసి అసహించుకుంటాడు. కారణం గమనించండి, చాలామంది ఈ విషయాలు తెలుసుకోవాలి. లోకంలో నుండి వేరైపోయినటువంటి వారే సంఘము, లోకంలో నుండి రక్షించబడినటువంటి వారే సంఘము. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా లోకం రీతిని చేస్తున్నట్లయితే మరి ఆ ఇశ్రాయేలులకు మనకు తేడా ఏముంది? ఇదిగో, వారు బయటికి వచ్చిన తర్వాత ఒక దూరం చేసుకున్నారు. అప్పుడే వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో మనలను ఐగుప్తులో నుండి నడిపించినటువంటి ఒక దేవత దేవుడు ఇదే అని చెప్పి దాని ఎదుట సాగిల పడి నమస్కారం చేసేసారు. అప్పటి వరకు ఒక దేవుడు మహాధ్వనితో గొప్ప శబ్దంతో ఆ గొప్ప ధ్వనితో దేవుడు వాళ్ళకి కనబడిచి ఆ విధమైన మహిమను చూపించినప్పటికీ కూడా ఒక దూడను తయారు చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళు. మన పరిస్థితి ఏంటి ఇక్కడ? వారిని దేవుడు అక్కడే వాళ్ళు ఫెయిల్ అయిపోయారే. మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇది సింపుల్గా కాదు. మనం లోకంలో నుండి బయటకు వచ్చేసామే, మళ్ళీ లోకం రీతిగానే మనము దేవునికి విరోధమైన కార్యంలోను సంఘంలో తీసుకుని వచ్చి చేసినట్లయితే, ఈజ్ దిస్ ఏ చర్చ్? అది సంఘం అయిపోతుందా? గమనించండి,
సంఘం కాదు కదా, ఆ సంఘం అంటే వేరైపోయిన వాళ్ళే కదా. మరి వేరైపోయిన వాళ్ళు మళ్ళీ లోపంలో లోకం వైపునప్పు వెళ్ళినట్లయితే వాళ్ళ సంఘం ఎలాగైతుంది? బాధాకరం ఇది. చాలామంది సంఘం కూడా లోకం రీతిగానే నడిపించుకుంటూ ఉన్నారు. లోకంలో యాజ్ ఇట్ ఈజ్ ఎలాగ చేస్తారో సంఘంలో అలాగే జరిపించాలనుకుంటున్నారు. నిజానికి నాది కూడా పొరపాటు, ఎందుకంటే దాన్ని సంఘం అనడం తప్పు. సంఘమును కూర్చున్నటువంటి విషయాల వాళ్ళకి ఏవీ తెలియదు. ఇదిగో మనకు ఒక మాట చెప్పేశాడు హెబ్రి పత్రికలో, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి అని హెచ్చరించుకోండి. నేడు అనే సమయం ఒకటి ఉండగానే మీరు ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి, ఎందుకంటే దేవుని యొక్క కార్యములను చూసిన వారే చెడిపోయారు. అక్కడ మనం కూడా అలాగా చెడిపోతామేమో, అట్లాంటి దుష్ట హృదయం మనలో కూడా పుడుతుందేమో, మన హృదయాలను కఠినపరచుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి నేడు అని ఒక శబ్దం ఉండగానే, నేడు అని ఒక రోజు ఉండగానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి అని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. గమనించండి, ఈనాడు మనకు కూడా ఒక పరుగు పందెం ఉంది. ఈనాడు మనకు కూడా సంఘంలో మనం ఉన్నటువంటి మనకు పరుగు పందెం ఉంది. మనం అందరం దేనికోసం పరిగెత్తాలి అని అంటే జస్ట్ మనం పాల్గొంటే సరిపోతే సరిపోద్ది అనుకుంటున్నారేమో. పాల్గొంటే సరిపోదు, పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బహుమానం కోసం కదా పరిగెత్తాలి. ఇలాంటి సమయంలో మనం ఏం చేస్తున్నామంటే ఆ బహుమానాన్ని కంటే లోకం ఇస్తున్నటువంటి బహుమానాన్ని గొప్పగా ఎంచుకుంటూ దేవుడి నుండి దూరం అయిపోతూ ఉన్నాం. ప్రియులారా, పౌలైతే అలాగ లేడు. పౌలు ఏం చేశాడు అని అంటే, ఇదిగో నేను బహుమానము పొందు నిమిత్తము పరిగెత్తుతూ ఉన్నాను, అందు నిమిత్తమై నా శరీరాన్ని కూడా నేను నలగొట్టుకుంటున్నాను, ప్రతి విషయంలో నేను మితంగా ఉంటున్నాను, నీకు అన్ని స్వతంత్రములు ఉన్నాయి ఇప్పుడు, కానీ అవన్నీ చేయదగినవి కావు. సంఘంలో నీ చిత్తం నెరవేర్చకూడదు, సంఘంలో నీ కోరికలు నెరవేర్చకూడదు, ఎందుకంటే అది సంఘం క్రీస్తు ప్రభువుది. క్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞల ప్రకారము, క్రీస్తు ప్రభు యొక్క బోధ ప్రకారమే సంఘం నడిపించబడాలి. అందుకే కదా ఆయన అపొస్తలులుగాను కొందరిని, ప్రవక్తలుగాను కొందరిని, బోధించేవారుగా కొందరిని, పరిచారకులుగా కొందరిని నియమించాడు. ఎందుకు? సంఘం అభివృద్ధి కావాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ అభివృద్ధి అవ్వాలనే విషయంతోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ అవేవీ లేకోకుండా ఈనాడు సంఘము లోకము రెండు ఒకటైపోయాయి. మనం కూడా దేవుని ఎదుట జాగ్రత్త పడి ఉందాం, ఎందుకంటే మన కొరకు ఒక విశ్రాంతి ఉంది. అక్కడ దేవుడు హెబ్రి పత్రికలో 2వ, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో కంబైన్డ్గా చెప్తాడు. ఇదిగో అప్పుడు దాకా ఇశ్రాయేలు గురించి చెప్పి తర్వాత మన గురించి చెప్తాడు. వాళ్ళు అలాగే చెడిపోయారు, అవిధేయులై అవిధేయుల వాటిని బట్టే దేవుడు కోపగించుకున్నాడు. మీరు కూడా అలాగ కాకండి అని మన గురించి హెచ్చరికలు చేశాడు. మన గురించి అంత బాధపడుతున్నాడు దేవుడు. అయితే ప్రతి ఒక్కరం కూడా క్రీస్తునందు సంపూర్ణులుగా ఉండి ఆయన మహిమ ఎదుట మనం అందరూ కూడా ఆయన చేరుకునేవారుగా మనం ఉండాలి. ఆ విశ్రాంతిలోకి మనం కూడా ప్రవేశించాలి అని అంటే క్రీస్తు బోధ ప్రకారం మనం నడుచుకోవాలి. ప్రియులారా, ఐగిప్తులో నుండి బయటకు వచ్చిన ఇస్రాయేలీలు దేవుని ఎదుట విధేయత చూపలేకపోయారు. లోకంలో నుండి సంఘంలోనికి వచ్చిన మనము లోకంలో ఉండేటువంటి వారి వల్లే ఉండినట్లయితే మనం కూడా దేవునికి విధేయత చూపిన వారం అయిపోతాం. జాగ్రత్త పడదాం అందరం కూడా. జాగ్రత్తగా దేవుని వాక్యంతో మనం ఒకరినొకరం బుద్ధి చెప్పుకుంటూ నేడు అనే ఒక సమయం ఉండగానే ఒకరికొకరం బుద్ధి చెప్పుకుంటూ బోధించుకుంటూ జ్ఞానంతో ముందుకెళ్దాం. జాగ్రత్తగా విన్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు మంచి గ్రహింపు నివ్వులాగున, బోధించిన నాకును మరింత గొప్పగా మీకు వాక్యాన్ని నేర్పించినట్లు సహాయం దయచేయను గాకున. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓపిక అయినటువంటి మీ యొక్క ఓపికను దేవుడు దీవించి ఆస్వాదించిన గాక మీ అందరికీ వందనాలు, థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను. నా పేరు రవి వర్మ, నేను కడప నుండి మాట్లాడుతున్నాను.

క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచూ ఉన్నవి. నా పేరు వంకలపాటి డేవిడ్ రాస్. నేను కనిగిరి స్థానిక సంఘ సువార్తికుడను. మిమ్మలను మా యొక్క స్థానిక సంఘమునకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధన సమయం 10:30. మా సంఘం కనిగిరి ప్రకాశం జిల్లా స్థానికంగా ఉంది. మా ఫోన్ నెంబర్ 9491709979. తప్పకుండా సంఘములో కలుసుకుందాం. ఇట్లు మీ సువార్తికుడు.

కరుణామయుడు దయామయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలో నా ప్రియులైనటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఎల్లవేళలా మనల్ని కాచి కాపాడి సంరక్షించి తన కృపచేత బలపరిచి భద్రపరిచి నడిపిస్తున్న దేవాది దేవునికి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నటువంటి సర్వోన్నతునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆయన మనల్ని ఎల్లవేళలా సంరక్షిస్తూ ఉన్నందులకై. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రతి వారం లాగానే శనివారం మనము దేవుని యొక్క వాక్యాన్ని సాయంత్రం 4 గంటలకి ధ్యానం చేస్తూ ఉంటున్నాం ఇగ్నైట్ రేడియో ప్రోగ్రాం ద్వారా. అందునిమిత్తమయ్యే ఈ సమయం కూడా మనం కూడుకున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, అలాగే ఇగ్నైట్ రేడియో ప్రోగ్రాం వారికి, ప్రత్యేకంగా కిర్క్ గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. సహోదరి సహోదరులరా, గడిచిన వారం మనం బాప్తిస్మము అనేటువంటి పాఠాన్ని ప్రారంభించాం. బాప్తిస్మము అనేటువంటి పదము బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చిందని, దీని అర్థం పూర్తిగా ముంచడం, నీటిలో మునగడం లేదా సమాధి చేయబడడం అనేటువంటిదిగా ఉంది అనేటువంటి విషయాన్ని గడిచిన వారాన మనం ఇంట్రడక్షన్గా నేర్చుకున్నాం. అందులో బాప్తిస్మము పరిశుద్ధ గ్రంథములో ఎన్ని రకాలుగా ఇవ్వబడింది, ఎన్ని రకాలుగా చెప్పబడింది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మ ఒకటి మారిన మనసు నిమిత్తమై, యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించినటువంటి నీటి బాప్తిస్మం ఉంది, అలాగే పరిశుద్ధ ఆత్మ ద్వారా బాప్తిస్మం ఉంది, అగ్ని బాప్తిస్మం ఉంది, బాధలతో కూడినటువంటి బాప్తిస్మం ఉంది, మోషే బాప్తిస్మం ఉంది. ఇన్ని రకాల బాప్తిస్మాల గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. అయితే మనం ఆచరించవలసినటువంటి బాప్తిస్మం ఒకే ఒకటి, అది నీట ముంచుట అనేటువంటి విషయాన్ని మొదటి పాయింట్గా ఆలోచన చేస్తాం. ఆ తర్వాత బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి, సువార్త విని విశ్వసించి మారు మనసు పొంది వెంటనే ఒప్పుకొని క్రీస్తు ప్రభువారిని బాప్తిస్మం తీసుకోవాలి, అది ఎప్పుడు కూడా డిలే చేయకూడదు. ఎందుకంటే ఒక మనిషి రక్షణలోకి వచ్చినటువంటి ఒక మనిషి రక్షణాభాగ్యం పొందుకోవాలని మారు మనసు కలిగి పశ్చాత్తాపడిన వెంటనే బాప్తిస్మం కార్యక్రమం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తర్వాత ఆలోచన చేశాం. మరొక పాయింట్ ఏం ఆలోచన చేశామంటే, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఇది క్రీస్తు ప్రభువారి ఆజ్ఞ కాబట్టి, సమస్త జనులను శిష్యులుగా చేయాలని గ్రంథం చెప్పబడింది కాబట్టి, పాపక్షమాపణ నిమిత్తం తీసుకోవాలి, రక్షణ పొందడానికి తీసుకోవాలి, క్రీస్తు ప్రభువులో ఐక్యం అవ్వడానికి తీసుకోవాలి అనేటువంటి ఈ పాయింట్ను కూడా మనం ఆలోచన చేస్తాం. తరువాత బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి అనే పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకున్నాం. అందులో ఏముందంటే, వాక్యాన్ని విన్నటువంటి వారు, విశ్వసించినటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వారు, క్రీస్తు ప్రభువారిని ఒప్పుకున్నటువంటి వారు బాప్తిస్మం తీసుకోవాలి తప్ప చిన్నపిల్లలకు ఇవ్వకూడదనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. వినగలిగేటువంటి శక్తి, వినిన దానిని విశ్వసించగలిగేటువంటి ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి మారు మనసు పొందాలి అనేటువంటి ఆ యొక్క స్థితి, ఆ మారు మనసు పొందిన తర్వాత క్రీస్తు ప్రభువారిని ఒప్పుకునేటువంటి ఆ యొక్క మనసు చిన్నపిల్లలకి ఉండదు కాబట్టి, మంచి చెడులను వివేచించగలిగేటువంటి జ్ఞానం వచ్చినప్పుడు మనము ఈ యొక్క లోపల బ్రతుకుతూ ఉన్నాం. ఇది కాదు దేవుని యొక్క ప్రణాళిక, క్రీస్తు ప్రభువారు ఏ రీతిగా మనం ఉండడానికి కాదు మన దగ్గరకు వచ్చింది, నా నీ పాపాల నిమిత్తమై ఆయన కలువరి సిలువలో బలయ్యాడు కాబట్టి మనము కూడా క్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలో జీవించాలి అంటే
మనము బాప్తిస్మం తీసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే అది చిన్నపిల్లలైతే చేయలేరు, పెద్దవారైతేనే చేయగలుగుతారు. అంటే యవన స్థితి, ఆ తర్వాత స్థితిలో ఉన్నటువంటి వారు మాత్రమే ఇవన్నిటిని ఆలోచన చేయగలుగుతారు. కాబట్టి చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తాం. అయితే అనేకమైనటువంటి సంఘాలలో చిన్నపిల్లలకు కూడా బాప్తిస్మం ఇస్తున్నారు, అది లేఖనానుసారంగా తప్పు అని గ్రంథం చెప్తుంది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, నీటి బాప్తిస్మం కాకుండా, ముంచే బాప్తిస్మం కాకుండా మనుషులు వారి యొక్క తల్లిదండ్రులను మెప్పు కొరకు కావచ్చు, లేదా ఆర్థిక పరమైనటువంటి అవసరాల కొరకు కావచ్చు, వారి వ్యక్తిగతమైనటువంటి అవసరాల కొరకు కావచ్చు, వారి యొక్క సంఘము అని చెప్పుకున్నటువంటి దాని నిమిత్తమై కావచ్చు, వారికి ఉన్నటువంటి రిప్యుటేషన్ని పోగొట్టుకోకుండా ఉండడం కోసం కావచ్చు, లేదా 10 మందిలో మంచివారు అని చెప్పుకోవాలనే ఆలోచనతో కావచ్చు చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇస్తూ ఉంటున్నారు. ఆ యొక్క బాప్తిస్మము చిలకరింపు బాప్తిస్మం అని, ఆ తర్వాత ఒక పెద్ద ప్లేట్ని వారి తల మీద పెట్టి ఆ ప్లేట్ మీద నీళ్లు పోసి వారికి బాప్తిస్మం అయిపోయింది అని చెప్పడం, ఇలా రకరకాలుగా చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటున్నారు. ఇవన్నీ గ్రంథము ప్రకారము లేవు అని మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథం కూడా వీటిని ఖండిస్తూ ఉంది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ యొక్క 5 పాయింట్లని గడిచిన వారాన మనం నేర్చుకున్నాం, ఆలోచన చేసాం. వీటన్నిటిని మీరు మరలా పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశీలన చేస్తారు అని కూడా నేను ఆశిస్తూ ఉంటున్నాను. అయితే ఈ వారం దానికి కంటిన్యూషన్గా బాప్తిస్మం కార్యక్రమం గురించి లెసన్ మనం నేర్చుకుందాం. ఈ వారం మనం నేర్చుకోబోయేటువంటి మొదటి పాయింట్ ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి బాప్తిస్మం కార్యక్రమానికి కంటిన్యూషన్గా బాప్తిస్మంలో ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. గడిచిన వారం నేర్చుకున్నటువంటి విషయాలన్నీ ఒక ఎత్తు, ఈ దినాన మనం నేర్చుకోవేటువంటి ఈ విషయాలు ఒక ఎత్తు. ఎందుకంటే బాప్తిస్మం అంటే ఏమిటి, బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి, బాప్తిస్మాలు ఎన్ని రకాలు ఉన్నాయి, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటి విషయాల్ని ఆలోచన అయితే చేశాం. కానీ అసలు ముఖ్యమైనటువంటిది ఈ యొక్క బాప్తిస్మంలో ఏం జరుగుతుంది. బాప్తిస్మం బాప్తిస్మం బాప్తిస్మం అంటున్నారు, అసలు ఈ యొక్క బాప్తిస్మంలో ఏం జరుగుతుంది, ఎందుకు అది అంత ప్రత్యేకమైనది, ఎందుకు దాన్ని గూర్చి గ్రంథము గొప్పగా తెలియజేస్తుంది, ఎందుకు అది తీసుకుంటేనే మనము రక్షింపబడతాము, ఎందుకు ఆ యొక్క బాప్తిస్మ కార్యక్రమం జరిగిస్తేనే మనము సంఘములో లెక్కింపబడతాము, ఎందుకు బాప్తిస్మ కార్యక్రమం జరిగించకపోతే మనము రక్షణను పొందుకోలేము, పరలోకమందున్నటువంటి తండ్రిని నాయనా అని మనము ధైర్యముగా ప్రేమతో పిలవలేము. ప్రియమైనటువంటి వారలారా, భక్తి కలిగి జీవించడం వేరు, క్రీస్తు ప్రభువారు రక్షకుడని ఒప్పుకొని రక్షణ భాగ్యం పొందుకొని దేవుని కుమారుడిగా జీవించడం వేరు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలోనికి రాడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే పరలోక రాజ్యంలోనికి వస్తాడు అని గ్రంథం చెప్తుంది. భక్తి పరులుగా ఉన్నటువంటి వారందరూ ప్రభువా ప్రభు అని పిలవచ్చు, నాయనా నాయనని పిలవచ్చు, తండ్రి తండ్రిని పిలవచ్చు. అయితే వారి భక్తి పరులు మాత్రమే, వారు దేవుని కుమారులు కాదు, వారు రక్షణలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి రక్షణలోనికి రాకుండా నేను దేవుని కుమారుని ఆరాధన చేస్తూ ఉన్నాను, రక్షింపబడ్డాను, నేను పరలోకరాజ్య వారసుని అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. అదంతా భ్రమ మాత్రమే, అదంతా వారి యొక్క అపోహ మాత్రమే. గ్రంథం దాన్ని ఖండిస్తూ ఉంది. అయితే మనము ఎప్పుడైతే లేఖనానుసారముగా రక్షణ పొందుకుంటామో అప్పుడు మాత్రమే మనము దేవుని కుమారులు అని పిలుచుకుంటాం. మన వలన పరలోకంలో ఒక గుర్తింపు కార్యక్రమం సంతోషంతో దేవదూతల ఎదుట జరుగుతుంది. అంత గొప్ప కార్యక్రమం జీవ గ్రంథంలో మన పేరు రాయబడడానికి ఒక
ప్రారంభంతో ఉన్నటువంటి యొక్క కార్యక్రమం కాబట్టి ఇది ఎందుకు అంటే ఈ యొక్క కార్యక్రమం జరిగించినప్పుడు ఇందులో ఏం జరుగుతున్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆ యొక్క పాయింటే బాప్తిస్మములో ఏం జరుగుతున్నటువంటి పాయింట్. ఆ పాయింట్ ఇప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమే, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనం ఆలోచన చేయాలి ఈ యొక్క విషయాన్ని. బాప్తిస్మంలో ఏం జరుగుతుంది లేదా బాప్తిస్మ తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని. నేను మరొక విషయాన్ని కూడా మీకు చదివి ఆ తరువాత దీని గురించి నేను వివరణ ఇస్తాను, మరొక వాక్యం చదువుతాను.

కొలసిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాం చూడండి. మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారి ఆయనను మృతులలోని లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడితే. ప్రేమైనటువంటి వారలారా, మనం చదివినటువంటి రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనాలు కానివ్వండి, కొలసిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కానివ్వండి, ఇవి రెండింటినీ చదివితే గ్రంథం బాప్తిస్మంలో ఏమి జరుగుతుంది లేదా బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏమి జరుగుతున్నటువంటి విషయాన్ని తేట తెల్లగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మన కోసం వ్రాయడం జరిగింది పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత. ఇక్కడ బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందేటువంటి ఒక వ్యక్తి ఎవరైనా కానివ్వండి, ఒక సమూహం కానివ్వండి, దేశ భేదము లేదు, భాష భేదము లేదు, లింగ భేదము లేదు, మనుషులు ఎవరైనా కానివ్వండి బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతున్నారు. మొట్టమొదటి పాయింట్. 2వ పాయింట్, యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి ఏ రీతిగా లేపబడ్డాడో అలాగే మనము కూడా నూతన జీవము పొందుకొని మనము లేపబడతాము. అలాగే బాప్తిస్మము వలన మరణముల పాలు పొందడానికి ఆయనతో కూడా పాతి పెట్టబడతాము. ప్రేమైనటువంటి వారలారా, ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, సమాధి, పునరుత్థాన కార్యక్రమాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకంలో జరిగించారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు, మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాలలోగా దీన్ని లేపుతానని చెప్పినప్పుడు, మూర్ఖమైనటువంటి మనుషులు, శరీర సంబంధంగా ఆలోచన చేసినటువంటి ఆ యొక్క మనుషులు ఏం ఆలోచన చేశారంటే, దీన్ని చాలా సంవత్సరాలు కట్టారే, ఇన్ని సంవత్సరాలు కట్టినటువంటి యొక్క దేవాలయాన్ని నువ్వు 3 రోజుల్లో కట్టగలవా, ఎలా మాట్లాడుతున్నాడు ఇతను అని ప్రభువారిని కూర్చి రకరకాలుగా అవహేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ రకరకాలుగా మాట్లాడారు ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు కానివ్వండి, పరిశీలు కానివ్వండి, కొంతమంది పెద్దలు కానివ్వండి, ప్రభువారిని రక్షకుడుగా దేవుని కుమారుడుగా అంగీకరించలేనటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయం ముందు చెప్పినటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన శరీర సంబంధమైనటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయాన్ని కూర్చున్నటువంటి ఆలోచనతో ప్రభువారు మాట్లాడలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆయన యొక్క శరీరం అనేటువంటి దేవాలయాన్ని కూర్చి ప్రభువారు మాట్లాడారు. అయితే వారెవరు దీన్ని ఆలోచన చేయలేదు కాబట్టి, అది వారికి గోచరము కాలేదు కాబట్టి, వారు దాన్ని కూర్చున్నటువంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ 3 రోజులలో ఆయన చనిపోవడము, సమాధి చేయబడము, తర్వాత తిరిగి లేవడం అనేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క లోకంలో జరిగించారు క్రీస్తు ప్రభువారు మన కొరకు. ఆయన చనిపోవడము దానికి సాదృశ్యంగా ఏంటంటే, మనము మన పాపాల విషయంలో చనిపోవడము. అయ్యా, నేను ఇప్పటి వరకు ఈ యొక్క పాపపు లోకంలో బ్రతుకుతూ ఉన్నాను, ఇక నాకు ఈ యొక్క పాపము వద్దు, ఈ యొక్క చెడు అలవాట్లు వద్దు, నా తండ్రి యొక్క ఆలోచన ఇది కాదు, నా కుటుంబం యొక్క స్థితి ఇది కాదు, నేను మనిషిగా బ్రతకడానికి కారణం ఇది కాదు, దేవుని ప్రణాళిక వేరుంది, దేవుని చిత్తం వేరుంది అని ఆలోచన చేసినటువంటి ఒక వ్యక్తి తన యొక్క పాపాలను దేవుని ఎదుట, కుమారుని ఎదుట, సంఘం ఎదుట ఒప్పుకొని, నేను ఇక మీదట ఎప్పుడు ఇలాంటి స్థితిలో ఉండను, గొప్ప స్థితిలో ఉంటాను, దేవుని కుమారుడుగా ఉంటానని ఆలోచన చేసి, క్రీస్తు ప్రభు వారి యొక్క మరణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క విషయములో మరణించడము. 2వదిగా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా సమాధి చేయబడ్డారో మనము కూడా ఆ యొక్క పాపాల విషయములో, ఈ యొక్క లోకము విషయములో సమాధి చేయబడతాము. 3వదిగా, ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి 3వ దినాన లేపబడ్డారో, అంటే పునరుత్థానుడయ్యాడో మన యొక్క పాపాల కొరకు, విమోచించారో,
దానికి సాదృశ్యంగా మనము కూడా క్రొత్త జీవితం జీవించాలి అనేటువంటి ఆ యొక్క సంకల్పంతో లేవడము, క్రొత్త జీవితాన్ని దేవుడు మీ యొక్క బాప్తిస్మ కార్యక్రమం ద్వారా మనకు ఇవ్వడం జరుగుతుంది. క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము సమాధి పునరుత్థానాలకు సాదృశ్యంగా మనము కూడా పాపాల విషయంలో చనిపోయి సమాధి చేయబడి నూతన జీవము పొందినటువంటి వారమై దేవుని కుమారులముగా దేవుని కుమార్తెలముగా పరలోక రాజ్యపు వారసులముగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనము కూడా నూతనమైనటువంటి వారుగా లేదా ఒక చిన్న బిడ్డల యొక్క స్వభావాన్ని పొందినటువంటి వారముగా మనము లేపబడతాము. ఇంత గొప్ప కార్యక్రమం ఈ యొక్క బాప్తిస్మములో జరుగుతుంది ప్రియమైనటువంటి నా సహోదరుడు నా సహోదరి. అందుకే ఈ యొక్క బాప్తిస్మానికి ఇంత ప్రాముఖ్యత ఉంది. ఈ యొక్క లోకంలో బ్రతికేటువంటి నువ్వు నేను మనము బాప్తిస్మం తీసుకోవడానికి ముందుగానే వేల సంవత్సరాల క్రితం దాదాపు 2000 సంవత్సరాల సమయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి రావడము, మన పాపాల నిమిత్తమై చనిపోవడము, సమాధి చేయబడము, మరలా తిరిగి లేవడం జరిగింది. దానికి సాదృశ్యంగానే ఈ యొక్క బాప్తిస్మం కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని మనమందరము గుర్తుపెట్టుకోవాలి, ఆలోచన చేయాలి, ఆచరించాలి, ఆ తర్వాత దానిని కొనసాగించాలి, మన యొక్క రక్షణను భయముతో భక్తితో కొనసాగించాలి. మరొక పాయింట్ని మనం ఆలోచించేద్దాం. బాప్తిస్మం తీసుకున్నటువంటి వారికి ఏమి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, మనందరికి తెలిసినటువంటి ఆ యొక్క పాయింట్తోనే నేను దీన్ని మొదలు పెడతాను. మార్కు సువార్తలోకి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. బాప్తిస్మం తీసుకున్న వారికి ఏమి జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే గ్రంథము నుంచి ఎవరైతే లేఖనానుసారంగా రక్షణ తీసుకుంటారో వారికి మొట్టమొదటగా జరిగేటువంటి కార్యక్రమము రక్షణ. అంటే అప్పటి వరకు రక్షణ లేదా అంటే లేనే లేదు. ప్రేమైనటువంటి వారలరా, అప్పటి వరకు మనకు రక్షణ లేదు. మనము రక్షణలో ఉన్నట్టుగా భ్రమపడతాం. ఈ యొక్క రక్షణని ఆత్మీయంగా ఆలోచన చేయాలి తప్ప శారీరకంగా ఆలోచన చేయకూడదు. నాకు ఎవరి నుంచి ఎలాంటి గొడవలు లేవు కాబట్టి నేను రక్షణలో ఉన్నట్టే కదా, నాకు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి నేను రక్షణలో ఉన్నట్టే కదా, తల్లిదండ్రులు నాకు ఎప్పుడు తోడుగా ఉన్నారు కాబట్టి నేను తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉన్నట్టే కదా, అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు వీరందరూ నన్ను ప్రేమిస్తారు కాబట్టి వీరందరినీ యొక్క సంరక్షణలో రక్షణ నేను ఉన్నట్టే కదా నువ్వు ఆలోచన చేస్తావేమో. రక్షణ అనేది వేరు. శరీర సంబంధంగా లోకములు ఆలోచన చేసేటువంటి ఆ యొక్క సంరక్షణ వేరు. ఇక్కడ ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షింపబడతారు అని చెప్పింది ఏంటంటే మన యొక్క ఆత్మ, అనగా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ ఈ యొక్క బాప్తిస్మం కార్యక్రమం ద్వారా జీవింపజేయబడుతుంది. మనుషుడు రెండు రకాలని మనకు తెలుసు, శరీర సంబంధమైనటువంటి మనుషుడు, ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు. మనం శరీర సంబంధమైనటువంటి మనుషుడు మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు, అయితే నిజ రూపము నిజస్వరూపం అది కాదు. దేవుని పోలికే నిజస్వరూపము. దేవుడు మనలో ఉన్నటువంటి ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంటుంది కాబట్టి అది తిరిగి జీవింపజేయబడమే రక్షింపబడము. ఆ యొక్క ఆత్మను అంటే మనల్ని మనం జీవములోనికి నడిపించుకుంటాము. ఈ యొక్క పాపపు స్థితిలో నుంచి పరిశుద్ధమైనటువంటి స్థితిలోనికి మార్చబడతాము. సాతాను కబంధ హస్తాల్లో నుంచి దేవుని దగ్గరికి చేర్చబడతాము. ఇది రక్షణ. అలాగే మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే అపోస్తల కార్య గ్రంథంలో 2వ అధ్యాయం
38వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న వారికి ఏమి కలుగుతుంది అంటే, పరిశుద్ధాత్మ అనేటువంటి వరము పొందుకుంటాము. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క నడిపింపు మనతో కూడా కంటిన్యూగా ఉంటుంది. మరొకటి ఏంటంటే పాప క్షమాపణ జరుగుతుంది. మనము ఇప్పటి వరకు మన యొక్క జీవిత కాలంలో ఎన్ని పాపాలు చేసామో, ఎన్ని మోసాలు చేసామో, ఎన్ని తప్పులు చేసామో, ఎన్ని ద్రోహాలు చేసామో, ఎన్ని కార్యక్రమాలు గ్రంథానికి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు చేసామో, మనము వాటన్నిటి నుంచి రక్షింపబడతాం అంటే అన్ని పాపాలు చేసేసి మనకు నచ్చినప్పుడు బాప్తిస్మం తీసుకోవచ్చు అంటే అది లేఖనానుసారము కాదు. అది లేఖనానుసారమైనటువంటిది కాదు. ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి బాప్తిస్మం తీసుకోవాలి. మారు మనసు పొంది అంతేకాని మనకు నచ్చినటువంటి దాన్ని బట్టి, మనం మెచ్చినటువంటి దాన్ని బట్టి నేను పాపాలు కడిగేసుకుంటాను, మళ్ళా పాపాలు చేస్తాను అని చెప్పుకుంటూ తీసుకున్నటువంటి కార్యక్రమం కాదు ఈ బాప్తిస్మం కార్యక్రమము. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు పరిశుద్ధాత్మైనటువంటి వరాన్ని పొందుతారో, ఆ తర్వాత పాప క్షమాపణ కూడా వారికి కలుగుతుంది. మరొక విషయాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుతున్న చూడండి. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఏంటండి, ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయినాయి, క్రొత్తవైనాయి. కాబట్టి అతను నూతన సృష్టి అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సృష్టి ఎప్పటి వరకు ఉంది, మళ్ళీ నూతన సృష్టి అంటే నూతనంగా సృష్టింపబడతామంటే అవును, నూతనంగా సృష్టింపబడతాం. పాపపు స్థితి, పాత స్థితి పూర్తిగా తొలగించబడుతుంది. ఒక చిన్న బిడ్డ యొక్క మనస్తత్వంతో మనం జన్మిస్తాం. అంత గొప్ప కార్యక్రమం ఇందులో జరుగుతుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం 27వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఎవరైతే బాప్తిస్మము కార్యక్రమం జరిగించి రక్షింపబడతారో, క్రీస్తులోనికి వస్తారో, వారు క్రీస్తుని ధరించుకున్నారు అనేటటువంటి విషయాన్ని గ్రంథం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. క్రీస్తుని ధరించుకోవడం అంటే మనము బట్టలు ధరించుకోవడం లాగా కాదు, ఆయనలో ఐక్యమైపోవడం, ఆయనలో కలిసిపోవడం, ఆయన స్వరూపంలో, ఆయన యొక్క స్వభావంలో, ఆయన యొక్క మనసులో, ఆయన యొక్క ప్రేమలో మనము జీవించడము. దీనినే క్రీస్తును ధరించుకోవడం అంటారు. అంటే పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువారిని

ఆయనతో కూడా పాతిపెట్టబడితే మరి ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనలో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము. ఏమనగా మనం యొక్క పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచించేస్తే పాత జీవితాన్ని మనము సిలువకి కొట్టేస్తున్నాం, పాత జీవితము మరణించిపోతుంది, పాత జీవితము పాప జీవితము పోతుంది, కొత్త జీవితాన్ని మనము జీవిస్తాము, కొత్త జీవితాన్ని మనము ప్రారంభిస్తాము. బాప్తిసం తీసుకున్నటువంటి వారికి ఇదిగో ఈ యొక్క ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మరొక విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుంటే అపోస్తల కార్యములు మనకు తెలిసినటువంటి విషయం ఇదంతా. అపోస్తల కార్య గ్రంథంలో 2:41-42 మనము చదువుకుంటే 42 చదువుతాం చూడండి. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడ తెగక ఉండిరి. ఏంటంట? ఎడ తెగక ఉండిరి. ఎవరైతే బాప్తిస్మము అనేది పొందుకొని రక్షింపబడతారో వారికి ఏమి జరుగుతుంది? మరొక ఆశీర్వాదం అంటే వారు సంఘముతో చేర్చబడతారు. అదేంటి బ్రదర్ అలా అంటున్నారు, మేము బాప్తిస్మం తీసుకోకపోతే ఏంటి, మేము ముందు నుంచి సంఘంతోనే కదా ఉన్నాము, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం కదా, కుటుంబ ప్రార్థనలకు వెళ్తున్నాం కదా, ఇంకా విస్టింగ్స్ వెళ్తున్నాం కదా, ఇంకా స్వార్థ కార్యక్రమాల పాల్పంపులు పొందుతున్నాం కదా, మేము సంఘంతోనే కదా ఉన్నామంటావేమో నా సహోదరుడా నా సహోదరి. కానే కాదు, నేను ముందు మీకు గుర్తు చేసినట్లుగా ప్రభువు నన్ను పిలిచి ప్రతి ఒక్కడు పర్లోక రాజ్యంలోనికి రాలేడు. ఆదివారం ఆరాధనకు వెళ్ళచ్చు, స్వార్థికులతో పాటు తిరగచ్చు, పరిచర్య ధర్మాన్ని జరిగించవచ్చు, కానీ ఇవన్నీ లెక్కకు రావు. నువ్వు ఆదివారం సంఘంతో కలిసినంత మాత్రాన అక్కడ జరిగేటువంటి ఆరాధనా కార్యక్రమంలో అందరూ పాల్పంపులు పొందుతున్నారు, నేను కూడా కూర్చున్నానని నీవు అనుకుంటావేమో ప్రియ సహోదరుడా సహోదరి, అది లేఖనానుసారమైనటువంటిది కాదు. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటావో, ఎప్పుడైతే రక్షణ పొందుకుంటావో, అప్పుడు మాత్రమే నీవు అపోస్తల బోధలో పాల్పంపులు పొందడానికి, సహవాసము పొందుకోవడానికి, రొట్టె విరచడానికి, ప్రార్థన చేయడానికి వీటన్నిటికీ నీకు హక్కు కలుగుతుంది. అప్పుడే లేఖనానుసారమైనటువంటి రక్షణ భాగ్యాన్ని నీవు రుచి చూస్తావు, సంఘముతో చేర్చబడతావు. అంతకుముందు నీవు సంఘముతో చేర్చబడలేదు, నీవు ఆలోచన చేస్తున్నావు అంతే. కాబట్టి నా సహోదరుడా, బాప్తిసం పొందుకుంటేనే సంఘముతో చేర్చబడతాము. ఆరాధన కార్యక్రమాన్ని లేఖనానుసారంగా జరిగిస్తాము. మరొక విషయాన్ని మనం దీంట్లో నుంచి చదువుకుందాం. 45 ఇది కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారందరూ ఏక మనస్కులై దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చదవబడినటువంటి ఈ యొక్క వచనాల్ని మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వారిలారా, ఇక్కడ చెప్పేటువంటి మరొక విషయం ఏంటంటే, ఎవరైతే లేఖనానుసారంగా రక్షణ పొందుకుంటారో, బాప్తిస్మ కార్యక్రమాన్ని జరిగిస్తారో, వారికి దేవుడిచ్చేటువంటి మరొక ఆశీర్వాదం ఏంటంటే, ఇది అందరికీ ఉండకపోవచ్చు బహుశా, తమ చర స్థిరాస్తులను కూడా అమ్మి అందరికీ పంచిపెట్టగలిగేటువంటి మనస్సును దేవుడిస్తాడు. నీవు ఏదైతే విత్తుతావో దానినే నువ్వు కోస్తా

చేస్తావు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ ఆ ఇచ్చేటువంటి మనసు అంటే పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము అనే గ్రంథం చెప్తున్నటువంటి ఆ యొక్క విషయాన్ని బట్టి ప్రతి ఒక్కరికి లేఖానుసారంగా బాప్తిసం పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి మనస్సు కూడా కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఇస్తామో ఇచ్చిన దాన్ని దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తాడనేటువంటి విషయం మనకు తెలుసు. 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా వర్ధిల్లజేసేటువంటి ఆ యొక్క శక్తిమంతుడు మన దేవుడు అని మనకు తెలుసు. కాబట్టి లేఖనానుసారంగా బాప్తిసం పొందుకున్నటువంటి వారు ఇచ్చేటువంటి ఆ యొక్క మనస్సును కూడా పొందుకుంటారు. అంతకుముందు లేదా మనసు అంటే అప్పుడు ఇవ్వడం వేరు, ఇప్పుడు ఇవ్వడం వేరు. అప్పుడు నీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ రక్షణ పొందుకున్న తర్వాత ఖచ్చితంగా ఇచ్చేటువంటి మనస్సును కూడా నీవు నేను పొందుకుంటాము. ఇవి బాప్తిసం తీసుకున్నటువంటి తరువాత వారికి కలిగేటువంటి మేలులు అనొచ్చు, ఆశీర్వాదాలు అని మనం అనొచ్చు. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, మరో యొక్క పాయింట్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ఇవాళకి ఇది 3వ పాయింట్, బాప్తిస్మం ఎలా ఇవ్వాలి. మనము పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమం జరిగిన ప్రతి సందర్భంలో మనం ఆలోచించవచ్చు. మత్తయి సువార్త 3:16-26 ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నటువంటి విషయం కావచ్చు. అపోస్తుల కార్యములు 8:38 చదువుకుంటూ వస్తే ఇథియోపియుడైనటువంటి ఆ యొక్క కందాక కింద పనిచేసినటువంటి అధికారి విషయంలో కావచ్చు, అంటే ఫిలిప్పు గారు ఆయనకి బాప్తిసం ఇచ్చేటువంటి ఆ యొక్క విషయంలో కావచ్చు. మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది, గ్రంథము మనకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే నీళ్ళల్లో ముంచి మాత్రమే బాప్తిస్మము ఇవ్వాలి. ఎలా ఇవ్వాలండి? నీళ్ళలో ముంచి మాత్రమే బాప్తిస్మం ఇవ్వాలి అంటే ముంచే బాప్తిస్మం మాత్రమే లేఖనానుసారము. అంటే ముంచే బాప్తిస్మం కాకుండా ఇంకేమైనా ఉన్నాయా బ్రదర్? అంటే ఉన్నాయండి. ఏంటి అవంటే చిలకరింపు బాప్తిస్మము, జెండా కింద దూరేటువంటి బాప్తిస్మము, నీళ్లు తల మీద పోసేటువంటి బాప్తిస్మము, సిలువని నుదుటి మీద వేసి నువ్వు రక్షింపబడ్డావు నీకు బాప్తిస్మం అయిపోయింది చెప్పేటువంటి ఈ యొక్క అలవాటు, రకరకాలైనటువంటి అలవాట్లు ఈ యొక్క లోకంలో ఉన్నాయి. అయితే ఇవన్నీ లేఖనానుసారమైనటువంటి బాప్తిస్మములు కావు. గ్రంథం చెప్పేటువంటిది గ్రంథములో ఆల్రెడీ జరిగించినటువంటిది. అనేక మంది రక్షణలోనికి వచ్చినప్పుడు వారు మన ఎదుట ఉంచినటువంటి మాదిరికరమైనటువంటి బాప్తిస్మం ఏంటంటే నీట ముంచి లేపడము. ఎప్పుడైతే నీటి బాప్తిస్మం ఇస్తారో పొందుకుంటారో అది లేఖనానుసారమైనటువంటిది. అది తప్ప మరొక రకమైనటువంటి బాప్తిస్మము లేదు అని గ్రంథ కరాఖండిగా చెప్తుంది. కాబట్టి మనము దాన్నే ఫాలో అవ్వాలి. అది తప్ప వేరేది చేస్తే అది లేఖనానుసారమైనటువంటిది కాదు అనే విషయాన్ని మీకు నేను ఈ సమయంలో తెలియజేస్తుంటున్నాను. మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి

నేను చదువుతున్నాను చూడండి. అపొస్తల కార్యాలు 18వ అధ్యాయం మొదటి నుంచి. అపొల్లో కొరింథలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలుపై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మడున్నారన్న సంగతి ఏమేమి వినలేదని చెప్పి. అప్పుడతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడుగుగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చి మానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవల్ల ప్రజలతో చెప్పొచ్చు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు ఈ యొక్క విషయాన్ని? ఇక్కడ ఒక వ్యక్తి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు బాప్తిస్మము పొందారా, పొందుకున్నారా అని ఆలోచన చేస్తే, ఈ యొక్క లోకంలో అనేక మంది అనేక సార్లు బాప్తిసం పొందుతున్నట్టుగా మనం చూడొచ్చు. అనేక మంది, లేదు ఒక వ్యక్తి ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అతను ఆ యొక్క సంఘంలో రొట్టె విరవాలి అంటే వారి సంఘములో బాప్తిసం తీసుకుంటేనే వారికి రొట్టె ద్రాక్షారసం ఇవ్వడం జరుగుతుంది, తప్ప వేరొక సంఘంలో తీసుకుంటే రొట్టె ద్రాక్షారసం ఇవ్వనటువంటి అనేక మంది మనుషుల మీద మనం బ్రతుకుతూ ఉంటున్నాం. మరొక సంఘానికి లేదా మరొక ప్రాంతానికి అతను ఉద్యోగ నిమిత్తం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాను కార్యక్రమం రిపీటే. మరి ఇంకొక ప్రాంతానికి మళ్ళీ వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన సేమ్ ప్రాబ్లం రిపీటే. నువ్వు అక్కడ బాప్తిసం తీసుకుంటేనే ఇస్తారు లేకపోతే లేదు. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా దాదాపుగా 2 సార్లు బాప్తిస్మం తీసుకొని అది కరెక్ట్ కాదు అని, రక్షణ సత్యము తెలుసుకున్న తర్వాత తీసుకున్నటువంటి బాప్తిస్మమే నిజమైనటువంటిదని క్రీస్తు సంఘంలో 3వసారి బాప్తిస్మం తీసుకున్నాను. మొదటగా ఈసీఐలో బాప్తిస్మం తీసుకున్నాను తిరుపతిలో, ఏమీ తెలియదు ఎందుకు సార్ తెలియదు. రెండవదిగా మా పక్కన ఉన్నటువంటి పల్లెలో బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు కొంచెం జ్ఞానం ఉంది, ఎందుకు తీసుకుంటున్నానో, ఏంటి ఇది, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి అని అడిగాను. వారైతే దాని గురించి వివరణ చెప్పలేదు. మూడవదిగా, క్రీస్తు సంఘములో సత్యమును ఎరిగి సువార్తికుల ద్వారా బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, తీసుకుంటే ఏం జరుగుతుంది, తీసుకోకపోతే ఏం జరుగుతుంది అని అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నిజమైనటువంటి మారు మనసు పొంది ప్రభువారు ఒప్పుకొని తీసుకున్నాను, ఇది నిజమైనటువంటి బాప్తిసమము, లేఖనానుసారమైనటువంటి బాప్తిసమము. మనం ముందుగా అనుకున్నట్టుగా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ బాప్తిసం, ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ బాప్తిసం, ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఇంకొక బాప్తిసం తీసుకోవడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు గ్రంథంలో చెప్పబడింది కదా బ్రదర్, అంటే గ్రంథం చెప్పబడింది కరెక్టే, కానీ నువ్వు వెళ్ళిన ప్రతి చోట అది క్రీస్తు సంఘము కాకుండా ఉండి నువ్వు ఎన్ని చోట్ల ఎన్ని సంఘాలలో బాప్తిసం తీసుకున్నా అది తప్పే, లేఖనానుసారము కాదు. ఎప్పుడైతే నిజమైనటువంటి సంఘాన్ని గుర్తెరిగి యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంబంధించినటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ యొక్క సంఘంలో బాప్తిస్మం తీసుకుంటారో అది మాత్రమే లేఖనానుసారం. అంతకుముందు నువ్వు ఎన్నిసార్లు బాప్తిస్మం తీసుకున్నా అది చెల్లుబాటు కాదు, నీవు రక్షణలోనికి రాలేవు. క్రీస్తు సంఘంలో తీసుకున్నటువంటి బాప్తిస్మం మాత్రమే కరెక్ట్, అప్పటి వరకు తీసుకున్నటువన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి నా సహోదరుడు, నా సహోదరి, ఇప్పుడు గ్రంథంలో చెప్పబడినట్లుగా అసలు బాప్తిసం అంటే ఏంటో తెలియకుండా, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియకుండా, రక్షణ అంటే ఏంటో తెలుసుకోకుండా ఎన్నిసార్లు బాప్తిసం తీసుకున్నా అది చలామణి అవ్వదు, అది రుజువుపరచబడదు, అది నువ్వు దేవుని సన్నిధికి చేరడానికి హక్కుగా ఉండదు. కాబట్టి లేఖనానుసారమైనటువంటి బాప్తిసమము, లేఖనానుసారమైనటువంటి మారు మనసు పొందుకొని ఎవరైతే లేఖనానుసారంగా రక్షణ పొందుకొని ఉంటారో వారి దగ్గర మాత్రమే తీసుకున్న బాప్తిసమే చెల్లుబాటు అవుతుందన్నటువంటి విషయాన్ని ఈ సమయం ముందు నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొక విషయాన్ని, నా సహోదరుడా, నా సహోదరి, నేను మరొక విషయాన్ని నేను మీకు తెలియజేసి ఇది నా మన యొక్క బాప్తిసం కార్యక్రమాన్ని, ఆ యొక్క పాఠాన్ని నేను ముగిస్తాను. ఈ యొక్క బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటివి, లేదా బాప్తిసము ఇచ్చేటువంటి ఆ యొక్క వ్యక్తి, ఆ రక్షణలోకి వచ్చేటువంటి వ్యక్తిని
అడగాల్సినటువంటివి ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు మీకు తెలుసా? ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును గూర్చి, సంఘమును గూర్చి ఆ యొక్క విషయాలు తెలియకుండా రక్షణ నువ్వు పొందుకోలేవు, పొందుకున్నది లేఖనానుసారం కాదు. ఎందుకంటే గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారి నామాను గూర్చి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు నా రక్షకుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారనే విషయం కూడా తెలుసుకొని ఉండాలి. నా పాపాల నిమిత్తమే మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ లేచాడు, అంటే పునరుత్థానుడే లేచాడు అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా అనేటువంటి విషయం కూడా అతను మనం అడగాలి. ఎందుకంటే ఆ విషయం అతనికి తెలుసో తెలీదో. ఎప్పుడైతే సువార్త మనం ప్రకటిస్తామో అందులోనే ఈ విషయాలన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ యొక్క రక్షణను కొనసాగించుకోవడానికి సంఘముతో చేర్చబడి నీ యొక్క రక్షణను కొనసాగించుకునేటువంటి విషయంలో ప్రతి ఆదివారమున ఆరాధన కార్యక్రమంలో పాల్పంపడానికి సిద్ధంగా ఉన్నావా? లేదా ఆరాధన జరిగించడానికి సంఘముతో నడవడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? బాప్తిస్మం ఇచ్చేసిన తర్వాత రక్షింపబడ్డానని అక్కడి నుంచి వెళ్ళిపోయి నాకేంటి ఇంకా నేను నా పాపాలని పోయే, ఇంకా నేను కొత్తగా ఉన్నాను, ఇంకా నేను ఆరాధనకు పోతే ఏంటి, పాకపోతే ఏంటి, సంఘంతో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నేను ఎలా బ్రతికితే ఏంటి, ఎలా తప్పులు చేస్తే ఏంటి, ఇవన్నీ దేవుడు క్షమించేశాడు కదా, ప్రభు కరుణామయుడు కదా, ఆయన దయామయుడు కదా, మళ్ళీ నేను పాపాలు చేస్తాను, మళ్ళీ క్షమిస్తాను, మళ్ళీ పాపాలు చేస్తాను, మళ్ళీ క్షమిస్తాను అని అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా అలా ఉండకూడదు, అలా జరగకూడదు. అందుకే మనము అతనితో ఒక కమిట్మెంట్ లాంటిది మనం తీసుకోవాలి, లేదా అతనికి ఒక ప్రోత్సాహకరంగా మనం చెప్పాలి, నువ్వు సంఘంతో నడువు, ప్రతి ఆదివారం ఆరాధన కార్యక్రమానికి రా, మాతో కలిసి దేవుని స్తుతించు, ఆరాధించు, మహింపరచు, దేవునిలో ఎదుగునేటువంటి విషయాన్ని అతనికి మనం చెప్పాలి, మనం అడగాలి. ఆ తర్వాత, అయ్యా ఇప్పటి వరకు నువ్వు నీ జీవితం వేరు, ఇక మీదట రాబోయేటువంటి కాలం యొక్క జీవితం వేరు, ఎందుకంటే నువ్వు రక్షణ పొందుకుంటున్నావు, దేవుని కుమారుడు అవుతున్నావు, లేదా దేవుని కుమార్తె అవుతున్నావు నా సహోదరి, ఇక మీదట నీవు ఎడతెగక ప్రార్థనలో ఉండాలి, ఎడతెగక బైబిల్ చదవాలి, ఎడతెగక నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఇవన్నీ నువ్వు చెయ్యాలనేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు కూడా ఆ సహోదరుడికి కానివ్వండి, రక్షణ పొందుకున్నటువంటి ఆ యొక్క సహోదరికి కానివ్వండి, మనం తెలియచేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సమయం ముందు నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. నా ప్రేమైనటువంటి వారలారా, అయిపోయిందండి బాప్తిస్మ కార్యక్రమానికి సంబంధించినటువంటి లెసన్. దాదాపుగా గడిచిన వారాన 5 పాయింట్లు, ఈ యొక్క వారాన 5 పాయింట్లు, 10 పాయింట్లు మనం డిస్కస్ చేసాం. ఈ యొక్క 10 పాయింట్లను ఒకసారి నేను మీకు గుర్తు చేసి ముగిస్తాను. మొదటి పాయింట్ ఏంటంటే, బాప్తిస్మం అంటే ఏమిటి? రెండవది, బాప్తిస్మము ఎన్ని రకాలుగా గ్రంథంలో చెప్పబడింది? మూడవది, బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి? నాలుగవది, బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? ఐదవది, బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి? ఆరవది, బాప్తిస్మములో ఏమి జరుగుతుంది? ఏడవది, బాప్తిస్మం తీసుకున్న వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? 8వది, బాప్తిస్మము ఎలా తీసుకోవాలి? 9వది, బాప్తిస్మము మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చా? 10వది, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అతనికి మనం చెప్పాల్సినటువంటి కొన్ని సూచనలు, సలహాలు, లేదా కొన్ని కమిట్మెంట్స్, ఇవన్నీ కలిపి 10 పాయింట్లు మనం నేర్చుకున్నాం నా సహోదరుడు, నా సహోదరి. వీటన్నిటి మనం గుర్తుపెట్టుకోవాలని, ఆచరించాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఇప్పటి వరకు మనకు తోడుగా ఉండి ఈ యొక్క పాఠాలు మనం చదువుకునే విషయంలో అన్ని సహకారాలు మనకు అందించిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు చక్కగా విన్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలండి. మీరందరూ ఎల్లవేళలా ప్రార్థనలు ఎడతెగక ఉండండి. అలాగే నా కొరకు, మన సంఘం కొరకు, ప్రత్యేకించి ఏకశ్రీ క్రీస్తు సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఇగ్నిట్ రేడియో ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేయండి.
జాక్ బ్రదర్ కొరకు, వారి కుటుంబం కొరకు, వారి నాన్నగారి కుటుంబం కొరకు, సంఘం కొరకు, కిర్క్ గారి కొరకు, ఆయన సంఘము కొరకు, సురేలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘము కొరకు, సహోదరుల కొరకు అందరూ ప్రార్థన చేయండి. మన ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.

0: Okay.
1: Well,
0: All right. Let's go ahead and start. Thank you for joining us today for our lesson number 2. When does one enter the church?
2: తరగతిలో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మనము 2వ తరగతిని మనం ప్రారంభించుకుంటున్నాము. అంశం ఏమిటి అంటే సంఘంలోనికి ఒక వ్యక్తి ప్రవేశించాలంటే ఎలాగు అనేటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకుని పోతూ ఉన్నాము. ఓకే.
0: In our last lesson, we began studying the church.
2: మనము గత వారంలో సంఘం గురించి మాట్లాడుకుంటూ నేర్చుకున్నాము.
0: And we learned that Jesus promised that he would build his church.
2: చూడండి, గత వారం మనం ఏం నేర్చుకున్నాం అంటే యేసుక్రీస్తు తన సంఘాన్ని కడతానని ప్రామిస్ చేసినటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాము.
0: All right, let's read Matthew 16 and verse 18.
2: మనము మత్తయి సువార్త 16:18 మనం గమనించుకున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు తన సంఘాన్ని కడతానని వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాము.
0: మత్తయి
2: సువార్త 16:18 ఒకసారి మనం చదువుకుందాము. మత్తయి సువార్త 16:18 మనం చదువుకున్నప్పుడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవని నేను మీతో చెప్పుచున్నాను. ఓకే.
0: All right, so we learned that the church belongs to Jesus Christ.
2: మనము సంఘము యేసుక్రీస్తుకు చెందినటువంటిదిగా మనం చూశాము.
0: We learned that the church is not a building.
2: మనం అలాగే సంఘము అనేటువంటిది భవనము కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసి ఉన్నాము.
0: We learned that the church is not a man-made denomination.
2: అలాగే మనము సంఘము అనేటువంటిది మత శాఖల వాళ్ళు లేదా మనుషుల చేత తయారు చేయబడింది ఏదైతే కాదు అనేటువంటి విషయాన్ని మనము పోయిన వారం చూసి ఉన్నాము.
0: And we learned that the church is the saved people who belong to Jesus Christ.
2: చూడండి, ఆ సంఘములో పరిశుద్ధమైనటువంటి ప్రజలు యేసుక్రీస్తుకు చెందినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు.
0: And just to emphasize, the church is what Jesus died for.
2: సంఘము అనేటువంటిది యేసుక్రీస్తు చనిపోయినటువంటిది, యేసుక్రీస్తు ఎందుకోసం చనిపోయాడో అదే సంఘం అయి ఉన్నది.
0: So today we're going to ask another important question.
2: ఈ రోజు మనము ఇంకో ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను మనం చదువుకోబోతున్నాము.
0: And that is, since the church is so important, when does a person enter into the church?
2: చూడండి, ఒక పర్సన్, ఒక వ్యక్తి సంఘంలోనికి ఎప్పుడు చేరబడతాడు, ఎప్పుడు ప్రవేశిస్తాడు అనేటువంటి ప్రశ్నతో మనం ఈ పాఠాన్ని ప్రారంభించుకుందాం.
0: Does a person enter the church before he is saved?
2: చూడండి, ఒక వ్యక్తి రక్షణ పొందక ముందే సంఘంలోనికి ప్రవేశిస్తున్నాడా?
0: Does a person join the church later after he's saved?
2: చూడండి,
0: does a person join the church later after he is saved?
2: చూడండి, ఒక వ్యక్తి రక్షణ పొందక ముందు సంఘంలోకి ప్రవేశిస్తున్నాడా, లేదా రక్షణ పొందిన తర్వాత సంఘంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడా?
0: Does the preacher vote a person into the church?
2: చూడండి, అతను ప్రవేశించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రీచర్ ఏమైనా ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనం చూస్తామా?
0: Does a group of men make a decision and vote whether a person can become part of the church?
2: Pardon, brother?
0: Does a group of men decide and vote whether a person can become part of the church.
1: చూడండి మనిషిని యొక్క నిర్ణయం మనిషిని యొక్క నిర్ణయం లేదా మనిషిని యొక్క నియమాన్ని బట్టి ఒక వ్యక్తి అనగా ఒక ఒక సమూహం యొక్క నిర్ణయాన్ని బట్టి సంఘంలోనికి ప్రవేశించే వారిగా ఉంటున్నారా?
0: Or is it the case that the Lord adds the saved person to the church when he or she obeys the gospel?
1: Yes. ప్రజలు సువార్తకు లోబడినప్పుడే ప్రభు వారిని సంఘంలోనికి చేరుస్తూ ఉంటున్నాడు.
0: So those are all the questions that we're going to study today.
1: ఈ విషయం గురించి మనం అందరం కూడా మనం ఈ విషయం గురించినటువంటి అనేకమైన ప్రశ్నల గురించి మనం ఈ రోజు చదువుకొని పోతున్నాము.
0: All right. So let's look now at point number one. Point number one, people who have heard the gospel.
1: చూడండి సంఘంలోనికి ఎప్పుడు ప్రవేశిస్తారు అనేటువంటి భాగంలో పాయింట్ నెంబర్ వన్ మనగా మొదటి భాగాన్ని మనం చదువుకొని పోతున్నాము.
0: Now, the book of Acts, and particularly Acts chapter 2, is going to be very important for this discussion.
1: ఒకసారి మనం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మనం చదువుకుంటున్నప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం అంతా కూడా మనకు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా బాగా కనబడుతూ ఉంటుంది.
0: Because this is the chapter that tells us what happened on the day of Pentecost.
1: చూడండి ఈ అధ్యాయంలోనే సంఘము అనగా పెంతెకోస్తు దినమున ప్రారంభమైనటువంటి ఆ సంఘం గురించి వివరిస్తూ ఉంటది ఈ 2వ అధ్యాయం అంతా కూడా.
0: Alright, so we're going to notice that Peter preached the gospel of Jesus Christ on that day.
1: చూడండి అపోస్తులైనటువంటి పేతురు అక్కడ వాళ్ళందరి ముందర నిలబడి యేసుక్రీస్తు కూర్చున్నటువంటి యేసుక్రీస్తు తనకేవైతే విషయాలు చెప్పాడో ఆ విషయాలన్నిటిని గురించి కూడా వారికి బోధిస్తూ ఉన్నాడు.
0: And he preached these important things.
1: చూడండి అబద్ధం.
0: He's going to preach these important things that I'm going to mention.
1: చూడండి అక్కడ అపోస్తులైనటువంటి పేతురు ఏ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి బోధించాడో అది ఈ రోజు మనం చదువుకుందాము.
0: He preached that Jesus was approved by God.
1: చూడండి అక్కడ అపోస్తులైనటువంటి పేతురు మాట్లాడినటువంటి మాటలలో కొన్ని విషయాలను ఇక్కడ మేము నొక్కి చెప్పుకొని పోతున్నాము. అందులో భాగంగా ఒక విషయం ఏమిటంటే యేసుక్రీస్తు దేవుని చేత నియమింపబడ్డాడు దేవుడి చేత పంపబడ్డాడు అనేటువంటి విషయాన్ని అపోస్తులైనటువంటి పేతురు అక్కడ చెప్తూ ఉన్నాడు.
0: He preached that Jesus number 2 had been crucified.
1: చూడండి అలాగే యేసుక్రీస్తు మన కోసము మరణించాడు మన కోసం ఆ విధంగా శ్రమలను అనుభవించి మన శిలువలో మరణించాడు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పాడు.
0: He also preached that God raised Jesus from the dead.
1: అలాగే ఆయనను మళ్ళీ యేసుక్రీస్తును దేవుడు తిరిగి మృతుల నుండి తిరిగి పునరుత్థానం చెందించినట్టుగా మనము అక్కడ పేతురు బోధలో చూడవచ్చు.
0: And because of that made Jesus both Lord and Christ, the anointed one, the Messiah.
1: చూడండి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమని తెలుసుకోవాలని పేతురు యొక్క బోధలో ప్రాముఖ్యంగా ఉండదనంటే యేసుక్రీస్తే సారీ యేసే ప్రభు అయి ఉన్నాడు అలాగే యేసే క్రీస్తు అయి ఉన్నాడు. Is Messiah, brother?
0: And that's proved in Acts 2 and verse 36. Acts 2 and verse 36, if we want to read that.
1: ఎవరైనా చదవండి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం ఒకసారి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36 ఎవరైనా చదువుతారా బ్రదర్?
3: మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.
1: ఓకే బ్రదర్.
0: Acts 2:36.
1: Yes. Yes, it's complete.
0: Okay, sure. All right.
1: Done.
0: All right, so The people on that day, those gathered in Jerusalem, heard the gospel message.
1: చూడండి అక్కడ వచ్చినటువంటి పిల్లలు అక్కడ ఉన్నటువంటి ఈ యూదులందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆ వాక్యాన్ని వింటూ ఉన్నారు.
0: They heard the truth about Jesus Christ.
1: చూడండి అక్కడ వారందరూ కూడా యేసుక్రీస్తు గురించినటువంటి సాక్ష్యాలను వింటూ ఉన్నారు.
0: And so we learn Peter spoke to the people. We learn that Peter spoke to the people.
2: Wait, sir. Okay.
0: All right, I'll let the people in. That's okay. You don't have to do that.
2: Okay.
0: Okay. All right, so we learned that Peter spoke to the people.
1: చూడండి ఇక్కడ ప్రజలకు పేతురు బోధిస్తూ ఉన్నాడు.
0: They heard the gospel, they heard the truth, and we know that before a person can be saved, he must hear the word of God.
1: చూడండి ఇక్కడ వారందరూ కూడా పేతురు చెప్తున్న విషయాలన్నిటిని కూడా వింటూ ఉన్నారు. ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే సువార్తను వినాలి అనగా వాక్యాన్ని వినాలి అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు చూపిస్తున్నాడు దేవుడు.
0: All right, let's read Romans 10 and verse 17. Romans 10 and verse 17. It's on the page here, or you can look it up.
1: Okay, మీరు రోమన్ గ్రంథ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదవచ్చు. ఒకవేళ మీరు చూడలేకపోతే అక్కడ స్క్రీన్ పైన మీకు కనబడుతుంది, అక్కడ చూడొచ్చు మీరు ఒకసారి. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని వాక్యం వలన కలుగును. రైట్.
0: All right. So a person doesn't enter the church by family tradition.
1: చూడండి ఒక వ్యక్తి సంఘంలోనికి ప్రవేశించబడాలి అని అంటే ఏదో ఒక కుటుంబ ఆచారం చెప్పున ప్రవేశించడు.
0: That's what the Jews were used to. Just by being born into the Jewish family, they were the called people of God. But that's not the way the church operates today.
1: ఓకే చూడండి ఇప్పుడు యూదులలో ఎవరైనా ఒక వ్యక్తి పుట్టాడు అనుకో, ఒక బిడ్డ పుట్టాడు జన్మించాడు అని అనుకోండి, అతనిని లోకమంతా కూడా ఏమని పిలుస్తారు అంటే వారిని కూడా వాళ్ళు పుట్టిన వారిని కూడా యూదులు అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు సంఘంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో సంఘంలో ఎవరైనా వాళ్ళకు సంఘంలో రక్షింపబడినటువంటి వారికి ఎవరైనా పిల్లలు పుట్టినట్టయితే వారు మళ్ళీ తిరిగి క్రైస్తవులుగా పిలవబడరు. ఇది కేవలము వినుట వలన మాత్రమే, విశ్వాసించిన వాళ్ళ మాత్రమే జరుగుతుంది. కానీ జన్మ యొక్క ఆధారం, జన్మ యొక్క బంధాన్ని బట్టి లేదంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా క్రైస్తవులు కాబట్టి వాళ్ళకు పుట్టిన పిల్లవాడు కూడా క్రైస్తవుడుగా అయిపోడు.
0: A person doesn't enter the church just because he attends the worship service.
1: చూడండి ఒక వ్యక్తి కేవలము ఆరాధన కార్యక్రమానికి పాల్గొనినంత మాత్రాన అతను సంఘంలో చేర్చబడినట్లుగా కాదు.
0: In fact, I have a young man that attends the church where I belong.
1: చూడండి నాకు ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి ఉన్నాడు.
0: And he's there every single Sunday. But he hasn't obeyed the gospel. And he thinks just because he attends the service that he's in a safe position, but he's not.
1: చూడండి అతడు ఏమనుకుంటాడంటే నేను ఆరాధన క్రమానికి వెళ్తున్నాను కదా, నేను రక్షించబడుతున్నాను లేని అనుకుంటున్నారు. కానీ అతను రక్షించబడడం లేదు.
0: And so we noticed in Romans 10:17, a person must hear the gospel, he must hear the word of Christ, the good news about Jesus. That's what the gospel is.
1: చూడండి రోమన్ గ్రంథ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అదే చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట దేవుని వాక్యం వలన కలుగుతుంది అన్నమాట. చూడండి ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి ఒక వ్యక్తి వింటాడో అప్పుడే అతనిలో విశ్వాసం అనేటువంటిది కలుగుతూ ఉంది.
0: All right, that brings us to point number two as we talk about the church. The people were pricked or they were cut to the heart.
1: చూడండి ఇక్కడ మనం చూసుకున్నాం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో
2: వారు హృదయములో పొడవబడినట్లుగా అనే విషయం మనకు అక్కడ బోధిస్తూ ఉన్నాడు పేతురు పరిశుద్ధాత్ముడు. ఆ విషయాన్ని మనము పాయింట్ నెంబర్ 2వ పాయింట్ గా మనం చూసుకొని పోతున్నాము.
0: And that simply means that they were convicted of their sin.
2: చూడండి వారు వారి పాపములన్నీ కూడా వాళ్లకు అర్థమవుతున్నట్టుగా మనం అక్కడ చూడొచ్చు.
0: In other words, they were guilty.
2: ఇంకొక విషయం ఏంటంటే వారు బాధపడుతున్నారు, గిల్టీ ఫీల్ అవుతున్నారు.
0: Now in Acts chapter 2 verse 37 we need to read this scripture. Acts 2 and verse 37.
2: ఒకసారి చదవండి అపొస్తలుల కార్యము 2:37 వచనాన్ని.
3: మీరు సిలువ వేసిన ఎవరు ఈ మాట హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేస్తామని పేతురును కొడమను అపొస్తలులను అడుగుదా.
0: So very importantly, the people understood by the apostle Peter's sermon that they had sinned. They had crucified Jesus. They had sin in their life.
2: చూడండి అపోస్తలుడైనటువంటి పేతురు బోధించినటువంటి బోధన వారు విన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన వారే యేసుక్రీస్తును సిలువ వేసినట్లుగా ఆ పాపం ఆ తగినటువంటి ఆ పరిస్థితికి వారందరూ కూడా అంగీకరించినట్లుగా అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నట్టుగా దాన్ని మనకు అక్కడ చెప్పబడుతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తును సిలువ వేయడానికి వారే కారణంగా ఉన్నట్టుగా వాళ్ళకి అర్థమైపోయింది. వారు పాపులు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలిసింది.
0: They understood that they were all guilty.
2: వాళ్ళందరూ చేసుకున్నారు, వాళ్ళు అలాగే వారందరూ కూడా గిల్టీ ఫీల్ అవుతున్నారు, హృదయంలో పొరబడుతున్నారు, బాధపడుతున్నారు.
0: And they all understood that they needed to respond. There had to be some response to get rid of their sin stain.
2: చూడండి ఇంకా వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దానికి ప్రతిస్పందిస్తున్నారు. మేమేం చేయవలనో అట్లయితే మేము పాపం చేశాము, ఈ పాపంలో మేము ఈ పాపంలో నుండి మేము బయటికి రావాలి అని అంటే మేమేం చేయాలి అనేటువంటి ప్రతిస్పందన ప్రశ్న అక్కడ కలుగుతున్నది.
0: Now, the same thing applies to us today as it did to those in Acts chapter 2.
2: What, brother?
0: The same thing that applied to them in Acts 2 applies to us today.
2: చూడండి అపొస్తలుల 2వ అధ్యాయం కూడా మనకు కూడా అదే మాట మనకు కూడా వర్తిస్తున్నట్టుగా మనం చూడొచ్చు.
0: It wasn't just the fact that they had crucified Jesus. Yes, they were guilty of that, but that wasn't the only thing they understood in their mind.
2: చూడండి అక్కడ వారు వాక్యం విన్నారు, వాక్యం విని వాళ్ళు వెంటనే గిల్టీ ఫీల్ అవుతున్నారు. దాని అర్థము వారి హృదయంలో కూడా నొచ్చుకోబడ్డారు, బాధపడ్డారు, వాళ్ళు దాన్ని ఒప్పుకుంటున్నారు.
0: They understood that they had not listened to the teachings of God.
2: They understood
0: that they had not listened to the teachings of God.
2: Okay.
0: They weren't listening. The people were not listening and had not listened to what God had told them in the old law.
2: Okay. చూడండి దేవుడు వారికి ఏవైతే విషయాలను పాత నిబంధనలో అంటే యేసుక్రీస్తుకు ముందు చెబుతూ వచ్చాడో ఆ విషయాల అన్నిటిని కూడా వారు గైకొనలేదు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది.
0: That God had a plan of salvation for all of mankind to be saved.
2: చూడండి దేవుని యొక్క ప్రణాళికను అనగా మనుషులందరూ కూడా దేవుని ప్రణాళిక చొప్పున ఎలాగో రక్షించబడాలనుకుంటున్న విషయాన్ని వాళ్ళకి అర్థం కావడం లేదు, వాళ్ళకి తెలియలేకపోయింది.
0: But they did not listen to Jesus while he was here on earth, so they crucified him. They were guilty.
2: చూడండి అలాగే వారు ఇంకొక విషయాన్ని కూడా చేశారు. ఏంటంటే యేసుక్రీస్తు దేవుని పేరిట వచ్చినప్పుడు ఆయనను కూడా వారు అర్థం చేసుకోలేకపోయి ఆయనను కూడా సిలువలో అప్పజెప్పేశారు. అది కూడా వాళ్ళకు బాధగా కలుగుతుంది ఆ విషయాలన్నీ కూడా.
0: So going back to Acts 2:37, notice what their question was.
2: చూడండి అపొస్తలుల కార్యములో 2:37 వెళ్ళినప్పుడు అక్కడ ఒక వాళ్ళకు ప్రశ్న ఒకటి వచ్చింది. ఆ ప్రశ్న ఏంటో చూద్దాం.
0: They said, what shall we do?
2: మేము ఏమి చేయవలెను, ఏమి చేతుమని అని అడుగుతున్నారు.
0: They had sin in their life. They were doing things against God's will, and they had to get in a right relationship with God.
2: చూడండి, దేవునితో ఉండాల్సినటువంటి ఏ పరిస్థితులలో వాళ్ళు సరిగా లేరు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది.
0: And so that's why I said before, the same thing applies. The same question is still the right question for us today. What shall we do?
2: అదే ప్రశ్న ఈ రోజు మనకు కూడా రావాలి. మనం కూడా సువార్తకు లోపడుకోకుండా, సువార్తను వినప్పటికీ కూడా దానికి విధేయత చూపుకోకుండా మనం కూడా ఉంటున్నప్పుడు అలాంటి ప్రశ్ననే ఈ వాక్యం విన్నప్పుడు మనకు కూడా రావాలి.
0: When a person learns that they have sinned, everyone has to, they have two responses.
2: చూడండి, అక్కడ విన్నటువంటి వారందరూ కూడా ఆయన సువార్తకు ప్రతిస్పందిస్తూ ఉన్నారు.
0: They either say, well, I don't care about my sin, or they do like those in Acts 2 and say, what can I do to get rid of this sin?
2: చూడండి, ఈ పాపములో నుండి మేము ఏం చేయాలి, ఈ పాపంలో నుండి మేము బయటికి రావాలంటే ఏమి చేయాలి అనేటువంటి విషయం వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు.
0: And even more importantly, what does God want me to do, and what does God say in his word?
2: Again.
0: Even more importantly is, what does God say that he wants me to do, and what does his word say that I should do?
2: చూడండి, దేవుడు మనలను ఏమి చేయాలని కోరుకుంటున్నాడు, లేదా మనము ఏమి చేస్తున్నాము అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి ఫస్ట్.
0: So we don't ask what do I feel? What do I think I ought to do?
2: What brother?
0: We don't ask ourselves, what do I think I should do?
2: What do you think I should do?
0: Yeah, when I'm guilty of sin, and I understand that, I have to go to God's word. I don't just simply say, well, what do I think I should do? I have to go to God's word. I don't just think, what do I want to do? I have to do what God wants me to do.
2: ఓకే, రైట్. చూడండి, మనము పాపము చేశామని మనకు అర్థమైనప్పుడు, లేదా మనం పాపంలో ఉన్నామని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, మన ఆలోచనలు చొప్పున నేనేం చేయాలి అని చెప్పి మనం వేరే మార్గాలను వెతుకులాడుకోకూడదు. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మార్గాలను మనం పరిశీలన చేసి దానిని మనం వెతుకులాడుకునే వారిగా ఉండాలి.
0: I also don't ask, what does my family say I ought to do?
2: చూడండి, కొంతమంది ఏమనుకుంటారంటే, మా కుటుంబం ఏం చెప్తుందో దానినే నేను వింటాను అని చెప్పి కొంతమంది అంటారు. అంటే వాళ్ళు పాపం చేస్తున్నామని వాళ్ళకి అర్థమైనప్పుడు, వాళ్ళు రక్షించబడాలి అని అంటే, మా కుటుంబం ఏం చెప్తే అదే నేను చేస్తానని చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.
0: Because our family could be wrong sometimes about what we must do.
2: కొన్నిసార్లు వాళ్ళ కుటుంబం కూడా సరిగా లేకపోయినప్పుడు కూడా, మేము మా కుటుంబం ప్రకారమే మేము చేస్తాము, మేము రక్షించబడాలని కుటుంబాన్ని వెంబడించే మనుషులను కూడా మనం చూడొచ్చు.
0: I also cannot ask, what does tradition say that I ought to do?
2: What, brother?
0: I cannot ask, what does tradition say I ought to do to be saved?
2: చూడండి, మనం అలాగే ఆచారాలు అవన్నీ కూడా ఏం చేయబడుతున్నాయి అనే విషయాల గురించి కూడా మనం ప్రశ్నించకూడదు.
0: I also can't ask, what does the denomination say I ought to do? The Baptists, the Methodists, the Catholics. I can't go around every church, because you're going to get a lot of different answers.
2: Sunday.

0: ఏం చెప్పాడు దానినే మనం చేయాలి అని మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళాలి.
1: And so one thing to notice in Acts chapter 2 is there was no argument with Peter.
0: చూడండి అక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించుకోవచ్చు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా పేతృతో వాదించుతున్నట్టుగా ఏం లేదు.
1: They were Jews. They were already worshiping God, but they didn't say, we're already religious people. I don't have to do anything else. They didn't say that.
0: చూడండి వాళ్ళందరికీ కూడా దేవుడు అనేటువంటి విషయం దేవుని గురించినటువంటి విషయాలందరూ కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అలాగే వాళ్ళ పాత నిబంధన ప్రకారంగా వాళ్ళందరూ కూడా యూదులై ఉన్నారు దేవుని విషయాలు అన్ని కూడా వాళ్ళకి అందరికి కూడా తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళు ఏమి వాదించడం లేదు వాళ్ళకి అర్థమైపోతుంది వాక్యం.
1: They didn't think within their own mind, well, I believe in God, so that's enough. I don't have to do anything else.
0: What, brother?
1: They said, we believe in God, or they did not say, rather, that we believe in God, so that's enough. That's all we need to do. We're religious. We believe in God. We don't have to repent or anything.
0: చూడండి వాళ్ళు ఏమనుకోవచ్చు అని అంటే మేము విన్నాం కదా మేము వింటున్నాము మేము విశ్వసించాము ఇంక మిగతావి ఏవి కూడా మేము చేయాల్సిన అవసరం లేదు మేము మార్మన్స్ పొందాల్సినటువంటి అవసరం లేదు మేమందరం కూడా యూదులమే కదా మేము విశ్వసించాము అని చెప్పుకుంటే సరిపోతుంది కదా కానీ అలాగే వాళ్ళు చేయలేదు.
1: సో ఐ ఆస్క్ ది క్వశ్చన్ వాట్ షాల్ వి డు అండ్ దట్స్ వాట్ ఇస్ షుడ్ బి ఇన్ ది హార్ట్ of every sinner that we talk to and preach to and ourselves. We have to ask the question, what shall I do?
0: చూడండి అక్కడ వాళ్ళు అవన్నీ వాళ్ళకి దేవుడి గురించి పాత నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా వాళ్ళు సువార్తను విన్నప్పుడు ఏమన్నారంటే దానికి ప్రతిస్పందించి మేమేం చేయాలో చెప్పు అని చెప్పి వాళ్ళు విధేయత చూపినట్టుగా మనం చూడగలం అక్కడ.
1: All right, that brings us to point number 3.
0: ఓకే అలాగే మనము మూడో పాయింట్ లోకి మనం వెళ్దాము.
1: All right. And point number 3 in our lesson today is Peter told them very plainly and clearly what to do.
0: చూడండి అపొస్తలులైనటువంటి పేతురు వాళ్ళకందరికీ కూడా ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాడు వాళ్ళు ఏం చేయాలనో వారు ఏ విధంగా చేయాలనో అవన్నీ కూడా వాళ్ళకు వివరించి చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
1: Peter didn't say, well, just do what you think you should do.
0: చూడండి పేతురు కేవలం వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయో మీ మనసు ప్రకారం చేయండి అనే మాట చెప్పడం లేదు అక్కడ.
1: But he answered them very clearly in Acts chapter 2 and verse 38. So let's read that.
0: సరే మేమేం చేయాలి అని వాళ్ళు అడిగినప్పుడు మీ మనసుకు నచ్చింది మీరు చేయండి అని వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి ఏమని చెప్తున్నాడో మనం ఒకసారి అపొస్తలుల కార్యం 2:38 వచనంలో మనం చూడొచ్చు. ఒకసారి చదవండి ఎవరైనా 2:38.
2: పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు.
0: ఓకే రైట్.
1: So again, Peter didn't say, you don't have to do anything. That wasn't the answer.
0: మీ మనసుకు నచ్చినట్టు మీరు చేయండి మీకు చాలా ఆఫర్ ఉంది కదా అంటే మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి మీ ఆలోచనలో ఉన్నాయి కదా అని చెప్పడం లేదు అక్కడ.
1: And this is very important as well. Peter did not say, faith alone has saved you.
0: పేతురు అక్కడ ఏమి చెప్పడం లేదనంటే విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోతుంది మీరు రక్షించబడతారులే మీరు విశ్వసించారు కదా మీరు బాధపడుతున్నారు కదా మీరు నొచ్చుకోబడ్డారు కదా మీరు రక్షించబడ్డారులే ఇంకా సరిపోతుందిలే అని చెప్పలేదు పేతురు అక్కడ. అదే మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం. విన్న తర్వాత విశ్వసించిన తర్వాత ఏం చేయాలనో ఆ విషయాలు మనకు పేతురు చెప్తూ ఉన్నాడు.
1: సో దే ఆబ్వియస్లీ హడ్ హర్డ్ ది గాస్పెల్ మెసేజ్.
0: వారు నిజంగానే దేవుని గురించినటువంటి సువార్తను వారు విన్నారు.
1: And they believed that Jesus Christ was the Son of God. Peter had already convinced them of that.
0: చూడండి వాళ్ళు ఆల్రెడీ వాక్యాన్ని వింటూనే ఉన్నారు విన్నటువంటి వారు యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆల్రెడీ అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టుగా మనం చూద్దాం. అంటే

0: పేతురు వారిని ఒప్పించినట్లుగా వాళ్ళకు బోధించి ఒప్పించినట్టుగా మనం చూడొచ్చు.
1: And so that would be faith only. And there are many in the denominational world that teach all you have to do is believe and that's enough. But Peter didn't say that.
0: చూడండి, ఈ అనేకమైనటువంటి మీ ఇతర డినామినేషన్ వాళ్ళు, మీ మత సాగల వాళ్ళు ఏం చెప్తారు అంటే, మీరు విశ్వసించారు కదా, మీరు బాధపడుతున్నారు కదా, మీరు హృదయంలో నొచ్చుకోబడ్డారు కదా, ఇక చాలులేండి, మీరు రక్షించబడతారు అని చెప్తారు. కానీ పేతురు మాత్రం అలాగే చెప్పడం లేదు. మీరు వినండి, పేతురు మాత్రం అలాగే చెప్పలేదు. ఏం చెప్తారు? ప్రత్యేకంగా అదే విషయం చెప్తూ ఉన్నాడు, వాళ్ళు రక్షించబడాలి అని. అంటే
1: Peter also did not say, just let Jesus come into your heart.
0: మీరు వినండి, యేసుక్రీస్తు మీ హృదయంలోకి వస్తాడు, మీ హృదయంలో నివాసం చేస్తాడు అని చెప్పి వాళ్ళు చెప్పడం లేదు అక్కడ.
1: Peter also did not say, just pick any church that you want to.
0: చూడండి, అలాగే పేతురు ఇంకో విషయంలో కూడా చెప్పడం లేదు అక్కడ. ఏంటంటే, మీరు ఏ సంఘంతోనే వెళ్ళండి, మీరు రక్షించబడతారు అని చెప్పడం లేదు.
1: But Peter said with great emphasis, repent and be baptized.
0: ఇక్కడ పేతురు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏమిటంటే, మీరు మారుమనసు పొందండి, బాప్తిస్మ పొందండి అనే రెండు విషయాలు కూడా చెప్తున్నాడు అక్కడ.
1: So people had to repent.
0: ప్రజలు తప్పకుండా మారుమనసు పొందాలి. ఏం చేయాలి?
1: And repentance is simply a change of mind, a change of direction. I'm walking this way in sin, but I repent, so I'm going to turn and walk the other direction, the right, correct way.
0: Okay, right. చూడండి, మారు మనసు అంటే అర్థం ఏంటి అని అంటే, సింపుల్ గా మనం ఆలోచన చేస్తే, మనసును మార్చుకోవడమే మారు మనసు అని. అంటే ఇది ఇలాగ పాపయోగం వెళ్తున్నటువంటి మనము ఆ యొక్క మార్గాన్ని వదిలిపెట్టేసి సరైన మార్గము, మనం రక్షించబడడానికి ఉన్నటువంటి మార్గం ఏంటో ఆ మార్గం వైపునకు మనం చూడడము, దాని వైపు మనం పరిగెత్తడము, అది నిజమైనటువంటి మారు మనసు.
1: And by doing that, they would submit to the authority of Jesus.
0: చూడండి, ఆ మార్గంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు కూర్చున్నటువంటి అధికారాన్ని మనము మోసుకుంటూ వెళ్ళాలి.
1: What people don't realize today is when they refuse the gospel or they don't listen to God's word about the proper way to be saved.
0: చూడండి, ఈనాడున్నటువంటి జనులకు ఎవరికి కూడా ప్రాపర్ వే తెలియడం లేదు. ఎందుకంటే వారు రక్షించబడాలని అంటే విశ్వాసం ఒకటే ఉంటే సరిపోతుందని అనుకుంటూ ఉన్నారు. కానీ వారు ఏం చేయాలో, ఏ విధంగా మారుమనసు పొందాలో అనేటువంటి విషయం వారికి ఎవరికి కూడా అర్థం కావడం లేదు.
1: Is it they are not submitting to the authority of Jesus and the will of God.
0: What does that again tell
1: you? If they don't do that, they're not listening, they're not submitting to the authority of Jesus and the will of God. If they don't right. turn and repent.
0: ఒకవేళ వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో కాకుండా, వాళ్ళు వెళ్తున్నటువంటి వారి మార్గంలో కాకుండా దేవుని మార్గంలో వెళ్ళవలసిన వారిగా ఉన్నారు. కానీ వారు దేవుని మార్గంలో వెళ్ళకోకుండా వారికి నచ్చినట్టుగా వారు మారుమనసు వెళ్తూ ఉన్నట్లయితే, వారు ఏం చేస్తున్నవారు, దేవుని ఇచ్చినటువంటి అధికారాలకు లోబడిన వారిగా ఉంటున్నారు. అలాగే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విషయాలకు లోబడకోకుండా వాళ్ళు సొంతంగా వెళ్తున్నటువంటి వారిగానే ఉంటున్నారు.
1: They also had to be baptized.
0: వారు అలాగే బాప్తిస్మం కూడా తీసుకోవాలి.
1: They were not baptized because their sins were already forgiven.
0: చూడండి, అర్థమవుతుంది మీకు, వాళ్ళ పాపములు ముందుగానే కడగబడ్డాయి కాబట్టి తర్వాత వెళ్ళి బాప్తిజం తీసుకోవాలని అనుకుంటారు కొంతమంది. అలాగా కాదు ఇక్కడ దేవుడు చెప్పేది.
1: So they were told in Acts 2:38, repent and be baptized. And Peter says the reason for baptism is to remit or to take away your sin.
0: చూడండి, which verse?
1: Acts 2:38.
0: అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఏం జరగబోతుందో అక్కడ చూడొచ్చు మనం. అక్కడ పాప క్షమాపణ నిమిత్తము మీరు ప్రతి వారము యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందడని చెప్తున్నాడు. ఎందుకంటే బాప్తిజం అనేటువంటిది ఏం చేస్తుందో పేతురు వివరించి చెప్పారు. మీ పాపములను క్షమించబడాలి అంటే మీరు బాప్తిజం తీసుకోవాలి. కానీ కొంతమంది ఏమంటారంటే, మేము ఆల్రెడీ రక్షించబడ్డాము, విశ్వసించడం ద్వారా దేవుడు మా హృదయంలో ఉన్నాడు, క్రీస్తు మా హృదయంలో ఉన్నాడు, కాబట్టి మేము రక్షించబడ్డాము, ఇక తర్వాత ఎప్పుడైనా మా పెళ్లిళ్ళకో లేకుంటే ఇంకెప్పుడైనా ఫంక్షన్లకు మేము వెళ్ళి బాప్తిజం తీసుకుంటాములే అని చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందండి అని చెప్తూ ఉన్నారు.
1: So that's why we're asking the question today, when do I enter into the church?
0: చూడండి, ఈరోజు అదే ప్రశ్నను మనము తెలుసుకొని పోతున్నాము. సంఘములోకి మనం ఎప్పుడు ప్రవేశిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ ఆధారంగానే మనం చూద్దాం.
1: And so with these scriptures, we understand that we enter the church once we repent and are baptized for the remission of sins.
0: చూడండి, ఇక్కడ మారు మనసు పొందినప్పుడును, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందినప్పుడు వారు కూడా వెళ్ళి సంఘంలో చేర్చబడుతున్నారు. రక్షించబడినటువంటి సమూహములు అందరూ కూడా వెళ్ళి సంఘంలోనే కదా చేర్చబడేది.
1: Alright, so that brings us to point number 4.
0: ఓకే, మనము మూడో ఇప్పటి వరకు కూడా మీకు అర్థమైంది కదా, ఒకవేళ అర్థం కాకపోతే అడగండి. నాలుగు పాయింట్లకు మనం వెళ్తున్నాము.
1: And point number 4 tells us that those who received the word were baptized. That was what the result was. When they received the word, they were baptized.
0: చూడండి, నాలుగో పాఠంలో నాలుగో పాయింట్లకు మనం వెళ్తున్నప్పుడు వారు వాక్యాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అక్కడ ఏం జరుగుతుందంటే, వాక్యాన్ని విన్నటువంటి వారు, విశ్వసించినటువంటి వారు అక్కడ బాప్తిజం పొందుకుంటూ వాళ్ళ పాపములను కూడా కడిగి వేసుకున్నట్టుగా మనం చూస్తాం.
1: And we find that out in Acts 2 and verse 41. Acts 2 and verse 41. So let's read that.
0: మనం ఆ విషయాన్ని మనము అపొస్తలుల కార్యములు 2:41 వచనంలో కనుగొనవలం. ఒకసారి చదవండి, అపొస్తలుల కార్యములు 2:41 వచనం.
2: కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి.
1: All right. So notice the order in which verse 41 tells us.
0: చూడండి, మనము 41వ వచనము మనకు ఏమి నేర్పుతుందో మనము సరిగా చూసుకుంటూ వచ్చినట్లయితే 41వ వచనము మన ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తుంది.
1: They heard the word. The Bible says they gladly, happily received his word.
0: చూడండి, అపొస్తలుల కార్యములు 2:41 వచనంలో అక్కడ వారి వాక్యం అంగీకరించినటువంటి వారు అంటే దాని అర్థము కూడా మనం చూడవచ్చు. సంతోషంతో వారు ఎంతో ఆనందంతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొందారు. బాప్తిసం పొందారు అంటే క్రియారూపంగా వారు విధేయత కూడా చూపిస్తున్నట్టుగా మనం చూడవచ్చు.
1: So not only did they just hear it, but they also received it and accepted it.
0: Okay. చూడండి, వారు కేవలము వినడం మాత్రమే లేదు, అక్కడ వారు విన్నారు, విని వాటిని అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాము.
1: And then after that, they were baptized for the remission of sins.
0: చూడండి, వారు వాక్యమును అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాము. వారు విన్నారు, విన్నటువంటి వాటిని సంతోషంగా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తం వారు బాప్తిస్మం కూడా పొందినట్టుగా మనం చూస్తాం.
1: And the last part of Acts 2:41 tells us, after they did that, they were added to the church. They were added.
0: Which verse, brother?
1: The one we just read, Acts 41. Acts 2:41, the last part, tells us that after they received the word and were baptized, then they were added.
0: Okay, చూడండి, ఇక్కడ వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడేది. ఇక్కడ చూడండి, యాడ్ అవుతున్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా చేర్చబడుతూ వస్తూ ఉన్నారు ఆ వచనంలో.
1: Now notice very carefully, they were not added before baptism.
0: Okay, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. వారు రక్షణ పొందుకోకుండా అనగా బాప్తిజం పొందుకోకుండా అక్కడికి చేర్చబడుతున్నారా? లేదు, వారు రక్షణ పొందిన తర్వాతనే అక్కడికి చేర్చబడుతూ ఉన్నారు. బాప్తిజం పొందిన తర్వాతనే వారు
2: చేర్చబడుతూ వస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
1: The Bible also does not say they were saved first and then baptized a day or 2 days or a week later.
2: చూడండి, బైబిల్ ఇలాగ చెప్పడం లేదు మనకు. ఏంటంటే మీరు ముందు రక్షించబడ్డారు, తర్వాత మీరు బాప్తిసం తీసుకోండి, ఈ రోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా మీ పెళ్ళిళ్ళప్పుడు కానీ మీ పుట్టినరోజులప్పుడు కానీ వెళ్ళి తర్వాత మీరు బాప్తిసం పొందుకోండి, మీరైతే ఇప్పుడు రక్షించబడ్డారని బైబిల్ ఎప్పుడు చెప్పడం లేదు.
1: The Bible also says, as we mentioned earlier, that they join the church after a vote or decision of the people.
2: Again, brother.
1: Okay, the Bible does not say that it took a vote of the people to add them to the church. In the denominational world, some people, when they want to join the church, they take a vote. They'll say, for example, in the Baptist church, they will do this. They will say, okay, he wants to be a member of this church. He wants to be a member of the church. So let's have a vote to see if we let him in. And that's not what the Bible says.
2: ఒక వ్యక్తి సంఘంలో నువ్వు చేర్చాలంటే ఎవరి యొక్క అనుమతి తీసుకొని ఇదిగో నువ్వు చేర్చబడుతున్నావు, నువ్వు రా నిన్ను చేర్చుకుంటున్నాను అని చెప్పినట్లుగా అక్కడ చేర్చబడడం లేదు. కానీ మిగతా మతశాఖ వాళ్ళు ఇప్పుడు మనం బ్రదర్ చెప్పినట్లుగా ఇదిగో పలానా సంఘం వారు బాప్టిస్ట్ సంఘం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే వారిని ఇదిగో నువ్వు చేర్చబడుతున్నావు అని చెప్పి వాళ్ళని లాక్కుంటున్నారు, వాళ్ళు ఆ సంఘంలో చేర్చుకొని పెట్టుకుంటున్నారు అన్నట్టుగా ఉంటారు. కానీ అలాగే లేదు ఇక్కడ బైబిల్లో. బైబిల్ ఎప్పటికి కూడా అలాగ చెప్పడం లేదు. ఒక వ్యక్తి యొక్క అనుమతి ద్వారా ఎవరు కూడా అక్కడ ఆ సంఘంలోనికి చేర్చబడుతున్నట్టుగా లేదు.
1: Right, the Bible says that they that gladly received the word were baptized, and that same day, at that moment that they believed, they were baptized, and then they were added to the church. On that day, 3,000 souls.
2: చూడండి, అక్కడ వారు ఒకటే రోజుననే బాప్టిజం, వారు విన్నారు, విన్నటువంటి వాటిని విశ్వసించారు, విశ్వసించిన దానికి విధేయత చూపి మారు మనసు పొందారు. ఆ మారు మనసును పొందిన తర్వాత వాళ్ళు వెంటనే బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. అవన్నీ కూడా ఒకటే రోజు జరుగుతున్నాయి.
1: సో దట్ షోస్ us that they all entered the saved body of believers all at one time. Everyone who was baptized was added to the church that same day.
2: చూడండి, అక్కడ ఇంచుమించుగా 3,000 మంది అన్నట్టు కదా, ఆ ఒకటే రోజున అందరూ కూడా ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరూ కూడా చేర్చబడుతున్నారు, ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరూ కూడా చేర్చబడుతూ వస్తూ ఉన్నారు ఒకటే రోజున అంతే.
1: They entered when they obeyed the gospel.
2: Okay.
1: And they entered when they were baptized into Christ. They entered when they obeyed the gospel, and they entered when they were baptized into Christ.
2: చూడండి, వారు వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని విని విశ్వసిస్తూ ఉన్నప్పుడు ఆ దానిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అగైన్ కదా, వెన్ దే యాడ్ టు చర్చ్,
1: దే ఎంటర్డ్ వెన్ దే ఓబేయ్డ్ ద గాస్పెల్ అండ్ దే వర్ బాప్టైజ్డ్. దట్స్ వెన్ దే ఎంటర్డ్ ఇంటూ ద చర్చ్, వెన్ దే ఓబేయ్డ్ అండ్ వర్ బాప్టైజ్డ్.
2: ఓకే, ఆ గాట్ ఇట్ బ్రదర్. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి రోజున వారు విన్నటువంటి వాక్యానికి విధేయత చూపుతూ సంఘంలో చేర్చబడుతున్నారు. వాక్యానికి విధేయత చూపుతూ సంఘంలో చేర్చబడుతున్నారు. ఆ విధేయత భాగంగానే ఏం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తం ఏం చేస్తున్నారు, వాళ్ళు బాప్తిసం తీసుకుంటున్నారు. వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడుతున్నారు. దాని అర్థం ఏంటంటే వారు విన్నటువంటి వాక్యానికి విధేయత చూపుతున్నారని కూడా వస్తుంది.
1: Not added by human vote. That's very important.
2: చూడండి, ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏంటంటే మనుషుల యొక్క అనుమతి చేత వారు సంఘంలోనికి చేర్చబడడం లేదు. అర్థమవుతుందా? మనుషుల యొక్క అనుమతి చేత. ఇది ఓకే.
1: Also important, they were not added to a denominational church. In other words, when they were saved, they didn't ask the question, okay, can we be a Baptist or can we be a Methodist? Can we be a Catholic? They were only added to the true church. They weren't added to a denomination.
2: చూడండి అక్కడ వారందరూ కూడా మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా ఇప్పుడు మనం వేరే మిగతా మత శాఖల వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా రాండి చేర్చుకుంటున్నాం అని చెప్పి చేర్చుకుంటూ ఉంటారు ఏదో ఒక దాన్ని గుంపులో చేర్చుకున్నట్లుగా మిగతా మత శాఖల వాళ్ళు. కానీ మనుషుల యొక్క నిర్ణయాల చేత ఎప్పటికీ కూడా సంఘంలోనికి చేర్చబడరు.
1: And they were added as obedient believers. Okay.
2: And but they were
1: added as obedient believers.
2: So they were under Koda, Viswasinchini, Vibhaita Chupinatuvanti Varuga Charchabadutu Unnare Tappa, Manushulaku Anumatito Charchabadadam Ledu Akkada.
1: All right. Do we have any questions? I think Brother Kumar had some questions. Let me see if I can unmute his microphone and see what question that he has. He's down here. Brother Kumar, if you want to ask a question, you can. That's Mary Kumar. Or save it till the end. You can
2: Mary
1: save it till
2: Kumar,
1: the end.
2: Mary.
1: Yeah. He'll have to unmute his mic. I can't unmute it for
2: Mary
1: him.
2: Kumar, you're here, no?
1: Okay. Well, we'll... No questions? Okay. We'll move on then. Point number five. Point number five is the Lord added those who were saved.
2: చూడండి ఐదో పాయింట్ లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూస్తున్నామంటే రక్షించబడిన వారిని మాత్రమే ప్రభువు సంఘంలోనికి చేర్చుతూ ఉన్నాడు అనే విషయం తెలుసుకుంటున్నాం.
1: All right, so let's read Acts 2 and verse number 47. Acts 2 and verse 47.
2: అపోస్తుల కార్యం 2:47 ఒకసారి చదవండి. అది అపోస్తుల కార్యంలో 2:47 ఆనందముతో
3: నిష్కపటమైన హృదయముతోను ఆహారమును పుచ్చుకొని చుండరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
1: All right, so notice who did the adding in this verse. Who added the people to the church? It says very plainly, the Lord added to the church.
2: చూడండి 47వచనంలో ఎవరు చేర్చుతూ ఉన్నారు అనేటువంటి ప్రశ్న. ఎవరు అక్కడ చేర్చుతున్నారు మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే అక్కడ ప్రభువు వారితో చేర్చుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఒక మనిషిని సంఘంలోనికి చేర్చింది ఎవరు మాత్రమే ఉన్నారు ఇక్కడ చెప్పండి ఎవరు అక్కడ చేర్చుతూ ఉన్నారు? Yes, there is one Lord added to the church.
1: The Lord added to the church. Yeah, the Lord Jesus added to the church.
2: Yes, ప్రభు యేసు మాత్రమే ఇక్కడ సంఘంలోనికి వారిని.
1: Go ahead.
2: Those who?
1: Those who were baptized were added to the church, and the Lord is the one who added them.
2: చూడండి ఇక్కడ ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే రక్షణ పొందుతూ ఉన్నారో వారిని ఎవరు చేర్చుతూ ఉన్నారు సంఘంలోనికి? ప్రభువు మాత్రమే రక్షణ పొందుతున్నటువంటి వారిని సంఘంలోనికి చేర్చుతున్నారు. Yes, ప్రభు లార్డ్ జీసస్ క్రైస్ట్.
1: Right. So notice this is probably one of the most important points of this lesson.
2: చూడండి ఈ అంశంలో మనము చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకుని పోతున్నాము. జాగ్రత్తగా గమనించండి, మీరు కూడా చూడండి అందరూ.
1: We don't join the church like you join a club, some organization. You don't join it that way. You don't pay a membership with money. You don't get voted in. You're not added to the church that way.
2: చూడండి మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక క్లబ్ లోకి చేరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన కాజీపేటలోనే ఉంది, చాలా సంఘాలు ఉన్నాయి, చాలా క్లబ్లు ఉన్నాయి. వాళ్ళు ఆ క్లబ్ లోకి ఏమైనా చేయాలంటే ఏం చేయాలి? సభ్యత్వం కట్టాలి. అర్థమవుతుందా? సపోజ్ ఏదన్నా ఒక చిన్న క్లబ్ మీరు గుర్తు చేసుకోండి, మన కాజీపేటలో చాలా అనేకమైనటువంటి కుల క్లబ్లు ఉన్నాయి, మతాలకు సంబంధించిన క్లబ్లు ఉన్నాయి, కులాలకు సంబంధించిన క్లబ్లు ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో ఆ క్లబ్లు నెల నెల మీరు, లేదంటే సంవత్సరానికి మీరు ఇంత పారితోషికం కట్టాలి. లేదంటే ఒక యూనియన్ ఉంది, ఒక యూనియన్ లోకి మీరు చేరాలని అనుకుంటే మీరు ఏం చేయాలి? మెంబర్షిప్ తీసుకోవాలి, నెల నెల ఇంత కట్టాలి, లేదంటే సంవత్సరానికి మీరు ఇంత డబ్బులు కడుతూ రావాలి. ఆ విధంగా ఆ సంఘంలోనికి చేర్చబడడం లేదు ఈనాడు మనం బైబిల్ ప్రకారం. చాలా మంది అనుకుంటారు డబ్బులు కట్టేస్తే మేము సంఘంలో చేర్చబడతాంలే, లేదంటే నేను సంఘంలో ఇంత డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నేను సంఘంలో వ్యక్తులు లే అని చెప్పి చెప్పుకోవడానికి లేదు మనకి. ఇక్కడ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఓకే బ్రదర్.
1: So as we talked about, a preacher doesn't add a person, a council, a denomination doesn't add, it's only the Lord who adds to the church.
2: చూడండి, మనుషులకు అధికారం లేదు. ఒకరిని చేర్చుకోవాలన్నా, ఒకరిని తీసి పారేయాలన్నా సంఘంలో కొందరు అంటారు కదా, ఎదుగు నా సంఘం నుంచి వెళ్ళిపో అని అంటారు కొంతమంది, లేదంటే నా సంఘంలోకి నువ్వు రా అని చెప్తుంటారు కొంతమంది పాస్టర్లు, కొంతమంది సేవకులు, వీళ్ళందరూ కూడా ఇతర మత శాఖల వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడుతుంటారు, నా సంఘంలో నుంచి వెళ్ళిపో అని. ఇలాగ మనుషులు ఎవరు కూడా మనల్ని చేర్చుకునేవారుగా లేరు, మనుషులు ఎవరు కూడా మనల్ని తీసేసేవారుగా లేరు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనల్ని చేర్చుకునేవారుగా ఉన్నారు, తీసివేసేవారుగా ఉంటున్నారు. ఓకే బ్రదర్.
1: So here's the important point. This means that salvation and entering into the church happen together. I'm saved and I'm entered into the church all at one time.
2: చూడండి, ఇక్కడ సంఘంలోనికి చేర్చబడడం అన్నా, మేము రక్షణ పొందుతున్నాము, రక్షించబడ్డాము అన్నా కూడా రెండు కూడా ఒకటే అంశం, ఒకటే విషయం. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే అతడు ఎక్కడికి చేర్చబడుతున్నాడు అని అర్థము? సంఘంలోనికి చేర్చబడుతున్నారు. ఇప్పుడు ఈ రెండు కూడా ఒకటే. నేను రక్షించబడ్డాను అని అంటే మీరు ఆల్రెడీ ముందుగా రక్షించబడుతున్నారు అని అనగానే దాని అర్థం మీరు సంఘంలోనికి చేర్చబడుతున్నారు అని అర్థం. ఓకే.
1: Alright. So this, when the sinner obeys the gospel, the Lord saves him and then is added to the church.
2: ఒక పాపి సువార్తకు లోబడినప్పుడు, సువార్తకు విధేయత చూపినప్పుడు ప్రభు అతనిని సంఘంలోనికి చేర్చుకుంటూ ఉన్నాడు.
1: Alright. So let's do a clarification really quickly.
2: చూడండి, మనం ఇందులో ఒక విషయాన్ని గురించి మనం క్లారిటీ తెచ్చుకుందాము, క్లారిఫై చేసుకుందాము, మనం కూడా దాన్ని మనము విశదపరచుకుందాము.
1: In the English, I know that the word church is not there in the Telugu language.
2: Yes.
1: Okay.
2: I explained that.
1: Okay.
2: ఓకే, 47వ వచనంలో మనకు అక్కడ ఉంది కదా సహోదరులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆ ప్రభు రక్షణ పొందుతున్న వారితో చేర్చుతున్నారు. ఇక్కడ వారు అన్నారు కదా, వారితో అనేటువంటి పదము, ఆ పదము ఇంగ్లీష్ లో ఏమున్నదో తెలుగులో ఏమున్నదో బ్రదర్ మనకి చెప్తారు. ఓకే.
1: సో ఇన్ యువర్ లాంగ్వేజ్ ద వర్స్ విల్ సే, ఐ థింక్ the Lord added to them daily. So it's important to know who the them is. The them is the saved believers, and that's what the church is.
2: So and ikkada varu varu anudinamu prabhu varito chechundena anindi kada, varito anetuvanti vishayamu emito anetuvanti vishayam meeku ardham kavali. Aa varito anetuvanti vishayaniki inni ardhalu unnayo, dani yokka poorthi vishayamu emito manam iro telusukundam. Okay.
1: So they, or the them, as you translate it, are the Lord's people. It's the body of Christ.
2: చూడండి, అక్కడ వారితో అన్నారు కదా, లేదా వారు అని ఉంది కదా, అనుదినము వారితో లేదా వారు అని అనుకున్నాం అనుకోండి, ఆ వారు ఎవరు అని అంటే రక్షించబడినటువంటి ప్రజలే.
1: So if you hear me say church, or you read in an English Bible church, it's never talking about a church building, because they didn't have a church building.
2: చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లో ఒకవేళ సంఘము చర్చ్ గురించి మాట్లాడుతున్నారంటే అందరు కూడా సంఘం యొక్క భవనం గురించి అనుకుంటున్నారేమో. సంఘం భవనం గురించి మాట్లాడడం లేదు అక్కడ దేవుడు. అక్కడ ఏమని, ఎందుకంటే అక్కడ వారికి ఆ సమయంలో వారికి సంఘం యొక్క బిల్డింగ్ లేదు. సంఘం బిల్డింగ్ గురించి అక్కడ మాట్లాడడం లేదు, భవనం గురించి మాట్లాడడం లేదు. అక్కడ ఏదని గురించి మాట్లాడుతున్నాడు అంటే వారితో చర్చ్ నేను అని అంటే బిల్డింగ్ లో ఉన్న వారి గురించి కాదు అక్కడ మాట్లాడేది, వారితో అన్నప్పుడు అక్కడ రక్షించబడినటువంటి విశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు.
1: సో ద సేవ్డ్ పీపుల్ బిలాంగ్ టు క్రైస్ట్ అగైన్ ద చర్చ్ ఇన్ ఇంగ్లీష్ ద దెమ్ ఇన్ తెలుగు. And it's important to understand that that's the body of Christ, and that's what the Lord added to, was this body of Christ.
2: Okay, ikkada varito anetuvanti padam gurinchi manam ippudu discuss chestunnamu. Ee varito anetuvanti padam anetuvantidi rakshinchabadinatuvanti prajalaga choopisthunnadu devudu. Alage varito anetuvanti vishayam gurinchi maatladinatlayite akkada sangham gurinchi maatladutunnaru, alage prabhu yokka shariram gurinchi maatladutunnadu. వారితో అన్నప్పుడు అదంతా కూడా సంఘం గురించి, ప్రభు యొక్క శరీరం గురించి మాట్లాడుతున్నట్టుగానే మనం చూడాలి. ఎందుకంటే పైన కొంతమంది రక్షించబడ్డారు, ఆ రక్షించబడిన వారందరినీ కూడా సంఘం అని పిలుస్తూ ఉన్నాడు ఇంగ్లీష్ లో చర్చ్ అని.
1: సో దట్ బ్రింగ్స్ us to point number 6, the baptized, those who are baptized into one body, one single body.
2: చూడండి, బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడా వారికి ఒకటే శరీరం ఉన్నట్టుగా మనం చూస్తాం.
1: All right, so let's read 1 Corinthians 12 and 13.
2: మనము అగైన్ బ్రదర్ అగైన్ ఐ కుడెంట్ గెట్ దట్.
1: Okay, let's read 1 Corinthians 12 and verse 13.
2: మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము.
1: On point number 6.
2: Okay. ఆరో పాయింట్ లో మనం చూస్తున్నాం ఇప్పుడు మనం ఒకే శరీరంలోనికి బాప్తిసం పొందిందామనే విషయం గురించి తెలుసుకుంటూ, ఆ సంఘాన్ని శరీరం అని కూడా పిలుస్తారనే విషయాన్ని చూసుకుంటూ మొదటి కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం.
3: ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందుతమే. మనం అందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారు మైతమే.
2: ఓకే,
1: సో ది అపోస్టిల్ పాల్ ఇస్ సేయింగ్ హియర్ దట్ ఆల్ ఆఫ్ us ఆర్ బాప్టైజ్డ్ ఇంటు వన్ బాడీ. ఇట్ డజంట్ మ్యాటర్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ ఇఫ్ యు ఆర్ ఎ జూ ఇఫ్ యు ఆర్ ఎ జెంటైల్. బై ది వే, ఆల్ ఆఫ్ us ఆర్ జెంటైల్స్.
2: Okay.
1: So it doesn't matter. We're all baptized into one body. There, it doesn't matter if you're a Jew or a Gentile, whether you're, the Apostle Paul says, a prisoner or a free man.
2: Okay. చూడండి, ఇక్కడ ఏ భేదము లేదు. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందుకుంటున్నాం. ఇక్కడ యూదులని గాని అన్నిల్యనులమని గాని భేదాలు లేవు. ఇక మనం అయితే అన్నిల్యమే, ఎందుకంటే మనం యూదులం కాదు కాబట్టి మనం అందరం కూడా దేవుని ఎందు కొత్త నిబంధన పాత నిబంధన ప్రకారం మనం అందరం కూడా అన్యులమే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలాగ అన్యులమైనటువంటి వారికైనాను, యూదుల వారికైనాను, ఇంకా వేసు దేశస్థుల వారికైనాను, ఇంకా ఎవరి ఇతర వేరే వాళ్ళు ఎవరికైనా కానీ సరే మనం అందరం రక్షించబడి ఒక శరీరంలోనికే బాప్తిసం తీసుకుంటున్నాము, ఒక శరీరంలోనికే మనం చేర్చబడుతూ ఉన్నాము.
1: So this verse teaches that people are baptized into only one body only.
2: సో ఒక శరీరంలోనికే మనం అందరం కూడా మనం చేర్చబడుతూ ఉన్నాము. ఓన్లీ ఒక్కటే శరీరం, కేవలం ఒక్క శరీరం మాత్రమే, ఒక్క శరీరంలోనికే మనం చేర్చబడుతూ ఉన్నాము. ఈ విషయం జాగ్రత్తగా గమనించండి.
1: All right, let's read Colossians 1 and verse 18. Colossians 1 and verse 18.
2: కొలొస్సయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నాము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. రైట్,
1: సో నోటిస్, జీసస్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద బాడీ ఇస్ ద దెమ్ ఆర్ ద చర్చ్, నాట్ ద చర్చ్ బిల్డింగ్ బట్ ద దెమ్ ద సేవ్డ్ బాడీ.
2: చూడండి, ఇక్కడ యేసు క్రీస్తు మాత్రమే సంఘము అనే శిరస్సు శరీరానికి శిరస్సుగా ఉన్నాడు, ఆయనే అధికారిగా ఉన్నాడు. సంఘము అనేటువంటి ఆ శరీరానికి ఆయనే శిరస్సుగా ఉన్నాడు, తల ఆయనే తలగా ఉంటున్నాడు. దాని అర్థము ఆయనే అధికారిగా ఉన్నాడని అర్థం. ఇప్పుడు మన అపొస్తల కార్యములో చూడొచ్చు కదా, వారు అనేటువంటి పదము, ఆ వారు అనేటువంటి వారందరికీ కూడా ఎవరు అధికారిగా ఉన్నాడు? యేసుక్రీస్తే అధికారిగా ఉన్నాడు. దాని అర్థము చర్చ్ అని చెప్పబడుతుంది కదా, చర్చ్ బిల్డింగ్ అని కాదు అక్కడ అర్థం. బిల్డింగ్ కు అధికారి, ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కి అధికారి, ఆ ఊర్లో ఉండే ఆ బిల్డింగ్ కి అధికారి అన్నట్టుగా కాదు. చేర్చబడుతున్నటువంటి రక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఒక సంఘంలోనికి చేర్చబడుతున్నారు. ఒక్క శరీరంలోనే ఒక్క సంఘంలోనికి వాళ్ళు చేర్చబడుతున్నారు. ఆ ఒక్క శరీరానికి క్రీస్తు మాత్రమే అధికారి. ఓకే,
1: ఆల్రైట్. సో ఇఫ్ పీపుల్ ఆర్ బాప్టైజ్డ్ ఇంటు వన్ బాడీ అండ్ ది బాడీ ఇస్ ది చర్చ్, దెన్ ది పీపుల్ ఎంటర్ ది చర్చ్ వెన్ దే ఆర్ బాప్టైజ్డ్. If they're baptized into one body, and the body is the church, then people enter the church when they're baptized into Christ.
2: చూడండి, వారందరూ కూడా ఒక్క శరీరంలోనికి చేర్చబడుతున్నారు. ఆ శరీరమే సంఘం అని చెప్పుకుంటున్నాము. ఆ సంఘానికి శిరస్సుగా ఎవరు ఉంటున్నారు అని చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు దానికి శిరస్సుగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము.
1: So, 1 Corinthians 12:13 and Colossians 1:18 both agree with Acts chapter 2.
2: Right. చూడండి, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 12:13 కొలసల రాసిన పత్రిక 1:18 ఈ రెండు కూడా అపొస్తల కార్యంలో ఉన్నటువంటి ఆ పరిస్థితికి, ఆ బోధకు, ఆ అధ్యాయం అంతటికి కూడా ఆధారంగా ఉంటున్నట్టుగా మనం చూడొచ్చు. ఈ రెండు కూడా అవి ఇవి ఒకటిగానే ఉన్నట్టుగా మనం చూస్తాం.
1: The people repented.
2: చూడండి, ప్రజలు ఇక్కడ మార్మన్స్ పొందుతూ ఉన్నారు.
1: They were baptized.
2: వారు బాప్తిసం పొందుతూ ఉన్నారు.
1: They were added to the body.
2: వారు క్రీస్తు యొక్క శరీరంలోనికి చేర్చబడుతూ ఉన్నారు.
1: And so the Bible is consistent. It's always the same in all of these scriptures. They're always in agreement with how we enter into the church.
2: చూడండి, బైబిల్ చాలా విశదంగా చెబుతూ ఉంది ఆ ప్రశ్నకు ఏంటంటే, సంఘంలోనికి మేము ఎలాగో చేర్చబడాలి అనేటువంటి విషయాన్ని గురించి బైబిల్ చాలా వివరంగా చెప్తూ వచ్చింది.
1: The Lord adds the saved to the body, the church, when they obey the gospel.
2: చూడండి, బైబిల్ చెప్తుంది వారు ఎప్పుడైతే సువార్తకు విధేయత చూపుతున్నారో వారందరినీ కూడా ప్రభువే వారిని సంఘంలోనికి చేర్చుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం బైబిల్లో. Okay.
1: Let's see here. I've got points 7 and 8, and you don't have it on the page here. So we'll just quickly go over those. All right?
2: I don't
1: see points 7 or 8 on your Telugu page. I have a 7 and 8. Did you have that?
2: Okay. I know I have it, but I didn't mention that number 7.
1: Okay, all right, well, we'll quickly proceed with these two, and then we'll finish. Our time is just about up. So point number 7 is we don't choose the body, the church, after salvation. We don't choose it after salvation. The church are added, people are added to the church at the same time.
2: Okay, we don't choose...
1: Well, when we're baptized, we're added to the church. We're not added to the church after we're saved. It all happens at one time. We're not baptized and then voted on or something later. We're added to the church the same day that we are saved.
2: మనం ఎప్పుడైతే రక్షణ పొందుతున్నామో, ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నామో, అదే రోజునే మనం సంఘంలోనికి చేర్చబడుతున్నాము. మిగతా ఎప్పుడు ఇంకోసారి ఇంకో నెలకు ఇంకో 10 రోజులకు ఇంకొక రోజులకు మనం సంఘంలోకి చేర్చబడడం లేదు. రక్షణ పొందిన మరుక్షణం మనం సంఘంలోకి చేర్చబడుతున్నాం. అన్ని కూడా ఆ మరుక్షణమే జరుగుతున్నాయి.
1: Okay, so this matters. If Jesus built his church, his body.
2: Okay. ఇదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏంటంటే యేసు తన శరీరాన్ని, తన సంఘాన్ని, తన మందిరాన్ని ఆయన నిర్మిస్తున్నాడు.
1: And he purchased the church, the saved, with his blood.
2: చూడండి ఆయన ఏం చేస్తున్నాడు, వారిని ఆయన యొక్క సొంత రక్తము చేత వారిని కొంటూ ఉన్నాడు.
1: And if Jesus is the head of the body, the church.
2: Okay, చూడండి ఆ విధంగా ఆయనే సొంతంగా దానిని కట్టుకుంటున్నప్పుడు, ఆయన యొక్క రక్తం చేత దానిని కొనుక్కుంటున్నప్పుడు, మరి దానికి అధికారిగా కూడా ఆయనే ఉంటాడు కదా. He is only head of the church.
1: Right. We do not have the right to replace his church, his body, those that are saved, with a human organization. We don't have the ability to add to a human organization. It's only his church and his church only.
2: Okay. ఇది మాత్రమే, కేవలము ఆయన సంఘము మాత్రమే. ఇందులో మనుషుని యొక్క పరిస్థితులు లేదా మనుషుని యొక్క అధికారములు ఏవి కూడా ఉండవు. ఎందుకంటే నాకు అధికారం లేదు, నీకు అధికారం లేదు మనుషుని సంఘంలోనికి చేర్చుకోవడానికి. కేవలము ప్రభువు మాత్రమే దానిని చేయగలిగినటువంటి వారు. ఎందుకంటే ఆ సంఘానికి ఆయనే అధికారిగా ఉంటున్నాడు, ఆయనే దానిని కొంటూ ఉన్నాడు, ఆయనే దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అధికారం చూపుననే అదే చూసిన మనం రక్షించబడినప్పుడు దాన్ని నోటికి మనం చేర్చబడుతున్నాము. అదే మాదిరిగా ఆయనకు అధికారం చూపుననే ప్రతిదీ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దానికి అధికారి ఆయనే, కానీ ఈ రోజు మనకెవరికి కూడా ఆ సంఘంలో అధికారం లేదు.
1: Alright, so we'll close with these things. First of all, let's notice what we've talked about today already.
2: చూడండి మనం ఈ రోజు ఏం నేర్చుకున్నామో ఆ విషయాల గురించి మళ్ళీ ఒకసారి ప్రశ్నించుకుందాం, తెలియజేసుకుంటూ వద్దాము ముగించుకోవడానికి ముందు.
1: Acts chapter 2 is very important about the saved, the church.
2: చూడండి అపొస్తల కార్యములు 2వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏమిటంటే సంఘంలోనికి చేర్చబడాలి అని అంటే ఏమి చేయాలి అనేటువంటి ప్రశ్నకు అపొస్తల కార్యములు 2వ అధ్యాయం చాలా వివరంగా సమాధానం ఇస్తూ ఉంది. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
1: So in Acts 2, they heard the gospel, they were pricked in the heart, cut to the heart. They knew that they were guilty of killing the Son of God.
2: చూడండి అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో వారు వాక్యం విన్న తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు, హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నారు. వారు ఎందుకు నొచ్చుకున్నారు అంటే వారు యేసుక్రీస్తుకి సిలువలో అప్పచెప్పారు కాబట్టి. ఆ విషయం వాళ్ళకి అర్థమైపోయింది వాక్యం విన్న తర్వాత.
1: And so they asked the apostle Peter, what shall we do?
2: ఆ తర్వాత వారు అదంతా కూడా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మేమేం చేయాలి దీనికోసం, అయితే మేము రక్షించబడాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు.
1: And Peter told them to repent, be baptized for the remission of their sins, to take away their sins.
2: చూడండి అందుకు పేతురు ఏం చెప్తున్నారంటే, మీరు వెంటనే బాప్తిసం పొందండి, మార్మన్స్ పొందండి, బాప్తిసం పొందండి, మీరు రక్షించబడతారు అని చెప్తూ ఉన్నాడు.
1: And those who gladly or happily received his word were baptized.
2: చూడండి వాక్యమును సంతోషంతో ఎంతో ఆనందంతో అంగీకరించిన వారు రక్షణ పొందినట్టుగా మనం చూస్తాము.
1: And the Lord added the saved to the body, to the church.
2: Yes. చూడండి అప్పుడు వాళ్ళు బాప్తిసం పొందినప్పుడు వాళ్ళందరూ కూడా సంఘంలోనికి చేర్చబడుతూ ఉన్నారు. అక్కడ తెలుగులో వారితో చేర్చబడుతున్నారు అనేది కదా సంఘము, అది శరీరము అనేటువంటి విషయాన్ని అర్థానిస్తుంది.
1: And there's only one group of saved people. There are not many denominations. They're not supposed to be Baptist, Methodist, Catholics, etc. There's only one body, the true church.
2: చూడండి ఇక్కడ కేవలం ఒకటే సంఘంగా ఉన్నది, ఒకటే శరీరంగా ఉన్నది, అనేకమైన శరీరాలు ఆయనకి లేవు. ఈ రోజు మనం లోకంలో చూసినట్లుగా ఎన్నో మత శాఖలు ఎన్నో ఉన్నాయి కొంతమంది, కానీ వాళ్ళలాగా ఈ రోజు మనము అనేకమైనటువంటివి బైబిల్లో చూపడం లేదు. ఒకటే అంటున్నాడు శరీరం ఆయనకు.
1: And so when we enter into the saved body, we are entered into it when we obey the gospel and we're saved by the Lord and added to his body by him.
2: చూడండి కేవలము ప్రభు యొక్క అనుమతితోనే మనము ఆయన ఆయన ఆయన సువార్తను వింటూ ఉన్నాము, ఆయన దానికి లోబడుతూ ఉన్నాము, బాప్తిసం తీసుకుంటున్నాము, అందులోనికి మనం చేర్చబడుతున్నాము. అక్కడ చేర్చుతున్నది కేవలం ప్రభువు మాత్రమే, అనగా యేసు మాత్రమే ఆయన మనల్ని దాంట్లో చేర్చుతున్నాడు, మనుషులు ఎవరు కూడా కాదు.
1: All right, we're going to get to some questions in just a minute, but let's talk about next week's lesson.
2: చూడండి రేపటి వారంలో జరగబోతున్న అంశం గురించి మనము చర్చించడానికంటే ముందు ఈ ప్రవచనానికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉన్నట్లయితే దయతో అడగండి.
1: సో నెక్స్ట్ వీక్ వీర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ దిస్ message today by asking, how many churches did Jesus build?
2: చూడండి రేపటి మూడో వారంగా యేసుక్రీస్తు ఎన్ని సంఘాలను కట్టాడు అనే విషయం గురించి రేపు వారం మనం చర్చించుకున్నాము.
1: So we'll look at whether Jesus built many churches or did he build just one church?
2: చూడండి యేసు అనేకమైన సంఘాలను కట్టాడా లేదంటే అనేకమైనటువంటి శరీరాలను కలిగి ఉన్నాడా లేదా ఒకటే శరీరంగా ఉన్నాడా ఒకటే సంఘంగా ఉన్నాడా అనే విషయాన్ని రేపు వారం మనం చూద్దాము.
1: All right, so now, any questions?
2: ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? There is no questions today because they clearly understood that verse.
1: Okay, what about in our video audience? Any questions from anybody?
2: ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
1: All right. Well, it has been a pleasure to speak with everybody today. I hope that everybody has understood the things that we've talked about, and it's always a joy and a pleasure to be able to speak to you.
2: చాలా మంది అందరూ కూడా చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. విన్నటువంటి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను.
1: All right. Shall we say a word of prayer together?
2: చూడండి మనం ప్రార్థనతో ఈ యొక్క క్లాస్ తరగతిని ముగించుకుందామా?
1: Okay, I'll say a prayer. You translate for me, okay?
2: Okay, మన సహోదరులు ప్రార్థన చేస్తారు, దాన్ని మనం అనువదించుతాను. మీరు అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి.
1: All right. Our Father in heaven,
2: పరలోకమందున్న నా తండ్రి,
1: we're so thankful for another day that you have given us today.
2: తండ్రి, మాకు మరొక దినాన్ని ఈ విధంగా ఈ రోజు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.
1: We're thankful for the blessings that we enjoy through Christ Jesus our Lord.
2: మా ప్రభువైన యేసుక్రీస్తు నందు మేము సంతోషిస్తూ ఉన్నాము మీ విషయమై.
1: And we would ask Father that you would forgive us of our sins.
2: తండ్రి, మా పాపముల గురించి మిమ్మల్ని అడుగుచూ ఉన్నాము.
1: And help us that we might not sin before you every day that we live.
2: తండ్రి, మేము మీ ఎదుట ఎప్పటికీ కూడా పాపం చేయకపోకుండా మా జీవిత కాలంలో మీ ఎదుట సరిగా ఉన్నట్లు మమ్మల్ని దీవించండి.
1: But we would rather do the things that you would have us to do as we're told in the Bible.
2: బైబిల్ లో చెప్పినటువంటి మీ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో చెప్పిన విషయాలన్నిటిని కూడా చక్కగా మేము పాటించినట్లు మమ్మల్ని దీవించండి, నడిపించండి.
1: We're thankful, Father, for all of the students who've joined the class today.
2: తండ్రి, తరగతిలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము.
1: And we hope that we all have a better understanding of the saved, the church, the them who joined the church after baptism.
2: తండ్రి, మేము ఈ రోజు నేర్చుకున్నటువంటి విషయాలన్నిటిని కూడా మిమ్మల్ని స్తుతిస్తూ పోతూ ఉంటున్నాము. మేము సంఘం గురించి, వారితో చేర్చబడినటువంటి విషయం గురించి మేము ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము, స్తుతులు చెల్లించుకుంటున్నాము.
1: Help us that we might be able to meet again next Tuesday.
2: మా తండ్రి, మరొక మంగళవారం ఈ విధంగానే మేము అందరం కూడా కలుసుకొని మీ మాటలను తెలుసుకున్నట్టు మమ్మల్ని దీవించండి.
1: And as night time falls there in India, we ask for your protection and care and love over the wonderful people there.
2: తండ్రి, భారతదేశంలో ప్రతి ఒక్కరిని కూడా మీరే జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా నడిపించుకోండి. వారందరినీ కూడా మీరే నడిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని మీకు అప్పచెప్తున్నాము.
1: We're very thankful for the Bible and that we can study it and read it and meditate on it.
2: తండ్రి, మీ బైబిల్ను అధ్యయనం చేయడానికి ఈ విధంగా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు మా తండ్రి. దాన్ని చదవడానికి, దాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి.
1: And above all, we're thankful, Father, for your great love for us and the love that Jesus has had and has for us even now.
2: తండ్రి, మీ ఇది విధంగానే ఇటు విధంగానే రాబోతున్న రోజులలో ఈ విధంగానే మమ్మల్ని నడిపించుకున్న విధానాన్ని బట్టి మీకు ఇస్తున్నందుకు మేము అందరం కూడా సంతోషిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము మా తండ్రి.
1: Continue to go with us and bless us.
2: తండ్రి, తరచుగా మమ్మల్ని ప్రతి దినం కూడా ఈ విధంగానే మమ్మల్ని ప్రేమించండి, దీవించండి, ఆశీర్వదించండి.
1: And it's in Jesus' name that we pray.
2: ఈ ప్రార్థన అంతా కూడా యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా తండ్రి.
1: ఆమేన్.
2: ఆమేన్.
3: ఆమేన్. ఆమేన్.
1: All right, thank you everyone for joining us today. Very nice class today.
2: Yes, sir. Thank you, brother. Thank you very much, brother. Because okay. Here, very, very storms and raining here.
1: Yeah, I saw that, yeah. Okay.
2: There are no power, no electricity here also.
1: Yeah, well, you did good, I guess, for under the circumstances. Okay, we'll see you next time. All right.
2: Yeah, one brother Dasu.
1: Yeah, Brother Dasu, good to see you. Take care.
2: Yeah,
1: and Brother Rakesh and Brother Deva.
2: He's no arm brother.
1: Ah, okay, I see. Ah, okay, very good. Well, thank you for being with us today.
2: Yeah, he only read the Bible today class.
1: Right. Good, very good. All right, well, everybody have a good night.
2: Okay. Pray for him, brother.
1: Pray for him? Okay. Sure. You want now, or you're just saying pray for him?
2: Later, brother.
1: Okay. Have a good night. Bye-bye.
2: Okay, brother. I'm very good.

క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచూ ఉన్నవి. నా పేరు వంకలపాటి డేవిడ్ రాస్. నేను కనిగిరి స్థానిక సంఘ సువార్తికుడను. మిమ్మలను మా యొక్క స్థానిక సంఘమునకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధన సమయం 10:30. మా సంఘం కనిగిరి ప్రకాశం జిల్లా స్థానికంగా ఉంది. మా ఫోన్ నెంబర్ 9491709979. తప్పకుండా సంఘములో కలుసుకుందాం. ఇట్లు మీ సువార్తికుడు.